కరమున నాగ కంకణము తోడా మైంది చుట్టిన కంకణము తోడా కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాధరంబు తోడా

0: సచ్చిదానందమూర్తి పుటపతి సత్యచక్రవర్తి.
1: That God, looking at that quality who came to protect Prahlada at that time, that God, looking at what quality who came to relieve the people in the Kali Yuga, that God, looking at what quality who came to protect Kuchela and give him all the wealth and happiness that he desired, that God, looking at the same quality, has come as Satchidananda, as Chakravarti of Puttaparthi, to protect the people in this age from all troubles.
2: Premaswarupulara. Prashanthi Nilayam yokka karyakramamu, 5 dinamula nundi kudanu, నిర్విరామంగా కొనసాగుతూ వచ్చింది.
1: The programs in Prashanthi Nilayam for the past 5 days have been going on without any respite or rest.
2: కానీ ఈ 5 దినములు కూడాను 5 క్షణముల వలె గడిచిపోయింది.
1: But these 5 days have gone on like 5 seconds.
2: కాల గమనము తెలియకనే పోతున్నది.
1: The passage of time is taking place without our knowing it.
2: కారణం ఏమి?
1: What is the reason?
2: కాలాతీతుడైనటువంటి యొక్క దైవము యొక్క చింతలయందు, దైవము యొక్క గాథలయందు, దైవము యొక్క కార్యక్రమము యందు మానవుని మనస్సు లీనమవుట చేత ఈ కాలము మనకు గమనమునకే కాకుండా ఉంటుందా?
1: Because man's mind has got merged in the thought of God, in the programs of God, and in the work of God, God who is beyond time, we are not able to recognize that time has been passed.
2: Samudramuto koodinatvanti yokka nadulu ye vidhamuga samudram yokka swaroopanni chendutunnavo ade vidhamugani daiva chintanalato koodinatvanti manava manasu daivaakaramane pondutundi.
1: Just as the rivers which merge into the ocean take the form and the taste of the ocean, so also human beings that merge into God take the form and the attitude of God.
2: ఈ ప్రపంచమంతా ఇప్పుడును భగవంతుని యొక్క విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపం.
1: This entire universe is the broad form of the individual form of God.
2: ప్రతి వ్యక్తి యందు కూడాను దైవత్వం అన్నటువంటిది అగోచరమై అప్రమాణమై గోచరిస్తూ ఉంటుంటారు.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ డివినిటీ టేక్స్ ఎ ఫామ్ విచ్ ఇస్ అన్సీన్, విచ్ ఇస్ అన్మెజరబుల్.
2: మానవుని యందు గోప్యమై ఉండేటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను సత్సంగము ద్వారా మనము వ్యక్తము గావించుకొని తద్వారా సాధాత్మ భావము పొందటమే ఈ సాధన యొక్క మూల కారణం.
1: ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సాధన ఈస్ టు బి ఏబుల్ టు సీ ది డివినిటీ దట్ ఈస్ అన్సీన్ అండ్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: గుప్తముగా గూఢముగా ఉండేటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తము గావించుకునేటువంటి ప్రయత్నమునందు మనం ఏనాడు మన కాలమును, కాయమును, కర్మను కూడా అంకితం గావించుకుందుమో ఆనాడే వ్యక్తిత్వం సార్థకమవుతుంది.
1: దట్ డే వెన్ వీ స్పెండ్ అవర్ టైమ్, వెన్ వీ స్పెండ్ అవర్ ఎనర్జీ అండ్ వర్క్ ఇన్ ట్రైయింగ్ టు మేనిఫెస్ట్ అవర్ సెల్ఫ్ ది అన్మానిఫెస్టెడ్ అండ్ లేటెంట్ డివినిటీ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అస్.
2: నిజముగా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను అనుభవించటకు సాధ్యమవుతుంది.
1: Truly, the divinity that is present in man can be experienced by every individual.
2: కాని ఈనాడు మానవుడు దీనికి విరుద్ధమైనటువంటి మార్గమును అవలంబిస్తూ వస్తున్నాడు.
1: But man today is taking paths which are contrary to this path.
2: అమెరికాలో ఏమి జరుగుతున్నదో తెలుసుకుంటానని ప్రయత్నిస్తున్నాడు.
1: Man is attempting to find out what is happening in America.
2: ఇంగ్లాండ్లో ఏమి జరుగుతున్నదో తెలుసుకోగలుగుతున్నాడు.
1: He is able to find what is happening in England.
2: భూగోళం అంటే ఏమిటి, ఖగోళం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాడు.
1: He is also able to understand the meaning of the earth and the meaning of the universe.
2: లేక తెలియకపోయినప్పుడు తెలుసుకొనుటకై ప్రయత్నిస్తున్నాడు.
1: When he does not know, he makes an attempt to know.
2: కాని తానెవరో తన తత్వమేమిటో తన స్వరూపమేమిటో తాను గుర్తించుకోలేకపోతున్నాడు, తెలుసుకున్నట్టుకై ప్రయత్నించలేకపోతున్నాడు.
1: But he is unable to find out who he is and what form he has, and he does not even make an attempt to find who he is.
2: దీనికంతయకుడును విద్యా విధానమే దీనికి మూల కారణం.
1: The main reason for all this is the present situation in the world.
2: ఈనాటి విద్యా విధానమునందు నైతిక ధార్మిక ఆధ్యాత్మిక భావములు ఏమాత్రము కూడా లేకపోవట చేత లౌకిక ధార్మికమైనటువంటి యొక్క తత్వములో వాడు మునిగి తన మానవత్వం ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించలేకపోతున్నాడు.
1: బికాస్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ప్రివైల్స్ టుడే దేర్ ఇస్ నో కంటెంట్ వాట్స్ ఎవర్ డీలింగ్ విత్ ఐదర్ ది ఎథికల్ ఆస్పెక్ట్ ఆర్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్. He is fully steeped by that education system in handling worldly matters and material things.
2: అన్ని రకములైనటువంటి యొక్క భౌతిక ప్రపంచం యొక్క స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He is making an attempt to recognize all the facets of the material world.
2: మ్యాథమెటిక్స్ ను మరువక పఠించు గణిత శాస్త్రము వంక కనగబోడు.
1: He would with great care study mathematics. But he would not attempt to understand arithmetic, which is elementary in our lives.
2: America yanu nareya juchunu gani sasika margambu kanaradu.
1: He would find the path to go to America. He would not know the path to go to Kashi.
2: Algebra yanta areya juchunu gani inti vaishalyamu erugadu.
1: He would study with great care the contents of algebra, but he would not be able to estimate the area of his own house.
2: Anudinammunu drillu acharinchunu gaani padmasanamuniye baadapadu.
1: Every day he would be exercising drill, but he will be unable to sit in padmasana.
2: Vruksha shastramerungu samruddhi gaanu.
1: He would know botany to a very large extent.
2: తులసి ఉపయోగమేరుగడు మానవుడు.
1: మ్యాన్ విల్ నాట్ నో ది యూజ్ ఆఫ్ తులసి.
2: ఈనాటి చదువులు ఈ విధమైనటువంటి యొక్క అస్తవ్యస్తములో నిలిగిపోతున్నాయి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ గెటింగ్ మిక్స్డ్ అప్ విత్ సచ్ మిక్స్చర్ అండ్ కన్ఫ్యూజన్.
2: కనుక మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై ఆత్మవిద్యను అభ్యసించడం అత్యవసరం.
1: For us to recognize the divinity in us, it is necessary for us to have spiritual education.
2: ఈ ఆత్మ విద్య అనగా ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు కాదు.
1: This education of the ఆత్మ or spiritual
2: education, ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ కాదు.
1: It is not a very special and distinctive effort.
2: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం.
1: In the Bhagavad-gita, it has been said that I am the seed for all that sprouts around you.
2: ఈ కనిపించేటువంటి భౌతిక ప్రపంచములకంతయి కూడాను నేనే బీజమై ఉంటున్నాను అన్నాడు.
1: He said that he is the seed, the origin for all this material universe.
2: ఈ విశ్వమునకంతా కూడాను భగవంతుడే విత్తనం.
1: This entire universe, God is the seed.
2: ఈ విశ్వమే దీని యొక్క వృక్షము.
1: This universe is the tree that has come out.
2: ఈ యొక్క వృక్షము యొక్క ఫలమే మానవత్వము.
1: The human nature is the fruit of that tree.
2: అందుకని ఈ పవిత్రమైనటువంటి వృక్షమునందు దాచినటువంటి ఈ మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము చవి చూడకుండా అనుభవించకుండా ఆకలి తీర్చుకోలేకుండా మనము కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: Human life is the sacred fruit which has come out of this tree. We are spending our time in a useless manner without tasting this divine fruit.
2: ఏ గ్రంథము చదివినప్పటికీ, ఏ బైబుల్ చూసినప్పటికీ, ఏ ఖురాన్ చదివినప్పటికీ, ఏ మహాగ్రంథమును పరిశోధన చేసినప్పటికీ, గ్రంథరాజము చూసినప్పటికీ, మహనీయులను సంధించినప్పటికీ మానవుడు ఉత్తమమైనటువంటి జన్ముడు అని చెప్పుకున్నాడు.
1: వాట్ ఎవర్ టెక్స్ట్ యు మే కన్సల్ట్, వాట్ ఎవర్ స్క్రిప్చర్ లైక్ ది బైబుల్ ఆర్ ది ఖురాన్ యు మే కన్సల్ట్, హూమ్సోఎవర్ గ్రేట్ సెయింట్ యు మే గో టు, దే ఆల్ టెల్ యు దట్ మ్యాన్ ఇస్ ఎ వెరీ ప్రెషస్ బర్త్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం అని బోధిస్తున్నారు.
1: They have been teaching us that of all the animals, to be born as a human being is the greatest.
2: ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం ఎట్టి కూడాను తన యొక్క తత్వం ఏమిటో గుర్తించుకోలేకపోతే ఇంకా తన యొక్క జీవితం ఏమాత్రం కూడాను ఆనందాన్ని అనుభవించలేదు.
1: having acquired such human birth which is sacred, if one does not recognize his own aspect and his own basis, he cannot live, make a useful life.
2: లౌకికమైనటువంటి సుఖ సంతోష భోగ భాగ్యములకై మానవుడు అరువు దాచుకున్నాడు కానీ అంతర్ముఖమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈస్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది వరల్డ్లీ అండ్ మెటీరియల్ ప్రెషర్స్. హి ఇస్ నాట్ మేకింగ్ ది స్లైటెస్ట్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్
2: కర్మ భూమి, త్యాగ భూమి, యోగ భూమి అనేటువంటి ఈ భర్త భూమి ఎందు ఉద్భవించినటువంటి మానవుడు పాశ్చాత్య నాగరికతకు పాల్పడి కేవలము తన మాతృమూర్తి యొక్క స్వరూపాన్ని కూడా తాను ఉల్లంఘించిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రీ ఆఫ్ భారత్ విచ్ వాజ్ నోన్ ఫర్ ఇట్స్ సాక్రిఫైస్ అండ్ ఫర్ ఇట్స్ యోగా, హీ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ ట్రెడిషన్ అండ్ ఈస్ రన్నింగ్ ఆఫ్ ది వెస్టర్న్ సివిలైజేషన్ అండ్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ మదర్.
2: తల్లిని ధిక్కరించి ఇతరులను ప్రేమించేటువంటి వ్యక్తిత్వము ఇది సరైనటువంటి యొక్క మానవత్వం కాదు.
1: An individual who does not respect his mother, who goes contrary to his mother and begins to love others, this is not human nature.
2: Yetti angahinamainatundi vikara swarupamu dharinchinappatikini tana talli tanaku aananda swarupuni ane untuntadi.
1: Even if the form is a blind form and not good, everyone's mother is a sacred form to him.
2: Kaanu atti manavattamu ee naadu madhura tattvanni maatru tattvanni మరచి కేవలము బాహ్యమైనటువంటి యొక్క జీవనాధార నిమిత్తమై పరదేశములకు ప్రయాణమైపోతున్నారు మన విద్యార్థులు.
1: ది హ్యూమన్ నేచర్ విచ్ హ్యాస్ సచ్ సేక్రెడ్ ఆస్పెక్ట్ ఇన్ ఇట్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ మదర్ టుడే హీ ఈస్ ట్రావెలింగ్ టు ది ఫారిన్ కంట్రీస్ అండ్ యాక్సెప్టింగ్ ది ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ ఫారిన్ టు హిమ్.
2: ఏదో అంతో ఇంతో పాస్ చేసి ఒక డిగ్రీ చేతపట్టి ఏదో ఒక పెండెంట్ మాదిరి మెడలో వేసుకుని ఈ డిగ్రీ అనేటువంటి యొక్క ఆధారమునే తాను తీసుకుని వేరు వేరు దేశముల లోపల ధనమును ఆర్జించిన నిమిత్తమై ప్రయాణములు సరుపుతున్నారు నేటి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆఫ్టర్ సమ్ లిటిల్ ఎడ్యుకేషన్ అక్వైరింగ్ ఏ డిగ్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెండెంట్ రౌండ్ దిస్ నెక్ దే ఆర్ ట్రావెలింగ్ రౌండ్ ది వరల్డ్ టు వేరియస్ కంట్రీస్ మియర్లీ టు ఎర్న్ ఏ లిటిల్ మనీ ఫర్ ఈకింగ్ అవుట్ దర్ లైవ్లీహుడ్.
2: నీ విద్య, నీ శక్తి, నీ యొక్క ఆత్మతత్వము, నీ యొక్క బలము, నీ యొక్క చౌర్యము నీ మాతృభూమి ఎందు అనుభవించడానికి ప్రయత్నించక, నీ మాతృభూమికి సేవలుగా కల్పక, పరదేశము ఎందు పాల్పడేటువంటి పరాధీనుడైనటువంటి యొక్క దిక్షగాండవలే తయారు కావటము ఎంతటి విచారకరమైనటువంటి విషయం.
1: Without using your strength, without using your courage in your motherland for the benefit of your motherland, to go to another country, a foreign country, like a beggar begging for your livelihood, this is something which is very unsatisfactory.
2: Treta yugamanandu ramalakshana sthiti sametulai lankalo praveshinchi ravanni atamarchi tirigi ayodhya prayanamaina samayamnandu లక్ష్మణుడు చెప్పాడు రాముడు.
1: ఇన్ ది త్రేతాయుగ ఆఫ్టర్ రామ ఎంటర్డ్ లంక అండ్ హడ్ డన్ విత్ రావణ రిటర్న్ టు అయోధ్య అట్ దట్ టైమ్ లక్ష్మణ టోల్డ్ రామ
2: అన్న, అయోధ్యకు పోయినప్పటికీ రాజ్యం రాములకు దక్కుతుందనేటువంటి నమ్మకం నాకు లేదు.
1: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యూ గో టు అయోధ్య, ఐ హావ్ నాట్ ది ఫెయిత్ దట్ ది కింగ్డమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
2: కైక భరతునికి రాజ్య పట్టాభిషేకం చేసి ఉండవచ్చు.
1: కైక మైట్ హావ్ గివెన్ ది కింగ్డమ్ టు భరత.
2: రాముడు కూడాను ఆడిన మాట తప్పేటువంటి వాడు కాదు కనుక తండ్రి ఆజ్ఞను నిరుసావహించి అరణ్యవాసం చేయటము ఒక విధమైనటువంటి సమ్మతంగా ఉంటుంటాడు.
1: రామ నెవర్ ట్రాన్స్గ్రెస్డ్ హిస్ ఫాదర్స్ ఆర్డర్స్, ఫాలోయింగ్ హిస్ ఫాదర్స్ ఆర్డర్స్ హి హాడ్ బీన్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్, దిస్ ఇస్ అక్సెప్టబుల్.
2: మన దేశము కూడాను చాలా బీద దేశంగా ఉంటుంది.
1: అవర్ కంట్రీ టూ హాస్ బీన్ వెరీ పూర్.
2: లంకా పట్టణం అనేటువంటిది స్వర్గాన్ని మించినటువంటిదిగా ఉంటుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ లంక వాజ్ రిచ్ అండ్ వాజ్ లైక్ ది హెవెన్.
2: విభీషణుడు పాదములంటే ప్రార్థిస్తున్నాడు.
1: విభీషణ వాజ్ రూలింగ్ ఓవర్ లంక.
2: ఈ లంకతే నీవు రాజ్యం అనుభవించి ఈ రాజ్యాధిపతిగా ఉంటుంది, ఇక్కడే సుఖములు అనుభవించవచ్చు కదా అన్నాడు.
1: He told his brother, why don't you take this kingdom of Lanka and be here and be a king of Lanka.
2: Lakshmana, naa thalli enta kurupi ainappatikini త్వరలో అందకుండానే చూచి ఆమె నా తండ్రిని భ్రమించేటువంటి వెదివాణ్ణి కాదు నేను.
1: రామ రిప్లై, హౌఎవర్ పూర్ మై మదర్ మే బి, హౌఎవర్ పూర్ లుకింగ్ షీ మే బి, ఐ ఆమ్ నాట్ ఎ ఫూల్ టు లుక్ ఎట్ అనదర్ థింగ్ అండ్ థింక్ దట్ దట్ ఈస్ మై మదర్ సింప్లీ బికాస్ షీ
2: నా భరత భూమి, నా భరత మాత, ఆమె నా నిజమైన మాత. ప్రజాపట్నం అనేటువంటి వ్యక్తి రాజ్యమాత ఎంత అందచందములుగా ఉండినప్పటికీ, ఎంత వద్య వైదూర్య మరగతమానికి గోవేదిక విషయాలతో కూడినప్పటికీ ఈమె యొక్క అందచందాలు నాకు అవసరం లేదన్నాడు.
1: హి సేడ్, భారత్ ఈజ్ మై మదర్, మై మదర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఐ అడోర్ హర్, హౌఎవర్ మచ్ రిచ్ అండ్ మోర్ బ్యూటిఫుల్ దిస్ కంట్రీ మే బి, ఐ హావ్ నో నీడ్ ఫర్ దిస్ కంట్రీ.
2: కనుక మనము ఈ పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతదేశం నందు అనేక ఇక్కట్లకు గురి అయినటువంటి పరిస్థితులు ఎందు మనము సాధ్యమైనంత వరకు శక్తి సామర్థ్యములతో సేవలు కలిపి మాతృదేశం యొక్క సేవను సార్థకం సాధించుకోవడానికి ప్రయత్నించగా కేవలము ధనమును పోగు చేసుకునే నిమిత్తమై బిచ్చగాండ్ల వలె ఏ యొక్క ఇరాను, ఏ ఇరాకు, ఏ దుబాయ్లకు బయలుదేరిపోతున్నారంటే నిజంగా వీళ్ళంత బుద్ధివంతులా, మీరంతా విద్యావంతుల కేవలం ధనముకు దాసులైనటువంటి యొక్క మహాపాపులనే చెప్పవచ్చు.
1: Having been born in sacred Bharat, whatever troubles we may have in this motherland, if we are not staying and looking after the relief of those troubles, but if we, like beggars, going like slaves for the sake of money to foreign countries like Iran, Iraq and Dubai, one can say that these are not educated people.
2: భారతీయులైనటువంటి పూర్వులు దురాశ దుఃఖమునకు చేయటం అన్నారు.
1: అవర్ ఏన్షియన్స్ ఇన్ భారత్ హావ్ సెడ్ దట్ ఎక్సీడింగ్ డిజైర్ ఇస్ ఓన్లీ ఫర్ ద
2: స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః.
1: టు గెట్ అదర్స్ మనీ అండ్ అదర్స్ ట్రెడిషన్స్ ఇస్ ఎ వెరీ ఫియర్ఫుల్ థింగ్.
2: ఏమై ఇరాన్కు పోయినటువంటి వారు, ఇరాక్కు పోయినటువంటి వారు, దుబాయ్కు పోయినటువంటి వారు పట్టుముడ్డలతో బయటకు వెళ్లి వస్తున్నారు.
1: What happened? People who have gone to Iran, to Iraq and to Dubai are returning just with their clothes what they are wearing at the moment.
2: Dhanam anetvantidi kadilipoye megamula vantidi.
1: Wealth is like a moving passing cloud.
2: Money comes and goes. Morality comes and grows. Mana yokka gunamunu, mana yokka tattamunu, neeti nijayatini కేవలము ఒక పరదేశీయులకు అమ్ముకొని జీవించేటువంటి యొక్క ఈ తుచ్చమైన బ్రతుకు నిజమైన భారతీయుల బ్రతుకు కాదు.
1: మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. అవర్ కాండక్ట్ టు సెల్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎ లిటిల్ మనీ టు ఎ ఫారినర్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ కన్సిస్టెంట్ విత్ అవర్ ట్రెడిషన్.
2: నీ రెండు చేతులారా నీవు ఈ భారత భూమి యందు కష్టపడి పనిచేస్తే నీవు జానట పొట్టలు నింపుకోలేవా?
1: If you work hard with both your hands in our motherland in Bharat, can you not fill your stomach with
2: ee durasani enduku manaku?
1: What is, why is this
2: nijamuga ee naadu manavatvanni kevalamu kontha varaku mantagalipeyatuvantadanta kodanu durasani?
1: This excessive desire is the thing which ruins the human qualities in man today.
2: కనుక మానవుని ఎందు ఈ దురాశలను కొంతవరకు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు కంట్రోల్ దిస్ ఎక్సెసివ్ డిజైర్స్ ఇన్ హ్యూమన్ మైండ్.
2: ఆశలు ఉండినంత వరకు కూడా ఆత్మ సందర్శనం వాళ్ళకి లభించదు.
1: సో లాంగ్ అస్ వన్ హ్యాస్ డిజైర్స్ హీ కెన్ నెవర్ హ్యావ్ ది విజన్ ఆఫ్ ది ఆత్మ.
2: నీ ఆత్మ సందర్శనాన్ని నీవు అనుభవించడానికి కోరినటువంటి మానవుడు నీవు ఆశలను కొంతవరకు కూడా త్యజించాలి.
1: As a human being who desires to have the vision of the Atma,
2: kanukane purusha suktamanandu na karmana na prajaya danena yaneneke amrutatva manasuhu.
1: That is why in the purusha sukta it has been said, what you cannot get by wealth, what you cannot get by physical strength, and what you cannot get by any other means, you can get immortality by
2: yagamu balamu oka vidhamaina tti జ్ఞానము ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క గుణము.
1: సాక్రిఫైస్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ కైండ్ అండ్ విజ్డమ్, దీస్ ఆర్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
2: నీ యొక్క ఆత్మబలమును నీ మాతృదేశమునకు వినియోగించు.
1: ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఆత్మ కెన్ బి యూస్డ్ అండ్ షుడ్ బి యూస్డ్ ఫర్ యువర్
2: తదుపరి పరదేశములకు కూడాను నీవు నీ ఆత్మబలమును వినియోగించు.
1: Thereafter, you can use your strength for the other countries as well.
2: Illu galakka ratta galchadaniki prayatnam chesthe idi sadhyamayyetundi vishayama?
1: If you cannot be victorious in your own home, you attempt to be
2: get నీ చదువు నీ శక్తి నీ వివేకము నీ యొక్క దేశమునందే నీవు అనుభవించలేనటువంటి వాడవు. పరదేశం నుండి ఏ రీతిగా నీవు అనుభవించగలవు?
1: If you cannot use and experience your education and your strength in your own country, how can you use them in another country?
2: కనుక మానవత్వం అనేటువంటిది దురాశలకు ఏమాత్రం కూడా నువ్వు గురి కాకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని అవలంబించాలి.
1: We should accept the procedure by which human nature is not tainted with bad desires.
2: ఈ స్వార్థము అనేటువంటి పెనుభూతము ఈ మానవుని యందు చేరటం వల్లనే ఈ దురాశ అనేటువంటి పెనుభూతము అతనికి స్నేహంగా ఏర్పడుతుంది.
1: Because this demon of selfishness enters man's mind, so also this desire comes as in company.
2: కనుక దురాశ అనేటువంటిది కానీ లేక ఒక స్వార్థము అనేటువంటిది కానీ రెండింటిని కూడాను మానవుడు ఏమాత్రం కూడాను ప్రవేశించేయడానికి ప్రయత్నించాలి.
1: Bad desires and selfishness, both these things man must try and make them distant from him.
2: భగవంతుని యందు నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: God has been described as one who is above the qualities, who is eternal, who is permanent, who is clean and who is pure.
2: నిర్మలము నిస్వార్థము ఈ రెండు మానవుని యొక్క యథార్థమైనటువంటి నేత్రములు.
1: Purity and selflessness are the real eyes of man.
2: ఈ నేత్రములే బ్రహ్మ సూత్రములు.
1: These eyes, purity and selflessness,
2: ఈ సూత్రములే భారతీయ యొక్క శాస్త్రములు.
1: They constitute the Brahma Sutra. These Brahma Sutras are the traditions of Bharat.
2: Kanuka, ee pavitramainatundi shastramulanu manam avalambinchi netramulanu vidrumbinchi mana pavitramainatundi yokka sunitamainatundi yokka jeevithanni ganapadaniki manavudainatundi vaadu palakudainatundi vaadu taginatundi yokka prayatnam kalpali.
1: Every human being and every sadhaka should accept these sacred traditions and accept these two eyes, and through those two eyes he should blaze and he should prosper.
2: Nishwarthamu aneetvantiki undinatvanti manavudu nirantaramu aanandam tho untuntadu.
1: That individual who has the quality of selflessness, he will always be
2: deeniki nene saachi.
1: I am the witness for this statement.
2: Divyatma swarupulara, meeru nammavachchu leka nammakapovachchu. Mee nammakamato naaku em maatramo avasaram ledu.
1: Divyatma swarupas, you may believe it, you may not believe it. I am not concerned with your beliefs.
2: Naa endu ye anumaatramaina kudunu swartham anekuntadi ledu ani devulu kotti cheptanu.
1: I can state it with great stress that in us there is not an iota of selfishness.
2: Nenu ye pani chesinappudikini ye vidhamainatti margamunu avalambinchinappudikini parula anandam kosamani parula santosham kosamani parula saukhyam kosamani parula sadmargamu kosamani nenu satya oka chinna karyam kodanu nenu koonukuntunnanu.
1: Whatever work I do, whatever path I adopt, even the smallest thing that I do, it is intended for the happiness and bliss of others. It is intended for the prosperity of others.
2: Inkemaina vaanchala anetundi dani enda vaancha anetundi em velam mailu duram kodunu naayaka deentanti kanipinchadu.
1: If we talk of desires, no desire of any kind at any time in my life can never be seen.
2: Na vaanchala anni kodunu loka kalyana vaanchale.
1: All the desires in me are for the prosperity of the world.
2: Na uddeshamalanni kudanu lokodharam uddeshame.
1: All my ideas and all my thoughts are for the promotion of good in the world.
2: Loka samasta sukhino bhavantu annade sai yokka dheyam.
1: Sai's objective is that all people of this world be happy.
2: Kanukane ee naadu lokodharam jaragalante kevalamu అనేక రకములైనటువంటి యొక్క ప్రయత్నముల చేత కానీ లేక ప్రణాళికల చేత కానీ ఇది లోకోద్ధారం జరిగేటటువంటిది ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది వరల్డ్ ఈస్ టు బి మేడ్ టు ప్రాస్పర్ అండ్ ఈస్ టు ఇంప్రూవ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ దట్ బై ఎనీ ప్రోగ్రామ్స్ అండ్ బై ఎనీ.
2: మానవుని యందు మానసిక పరిణామం ఏర్పడినప్పుడే ఈ లోకము యొక్క క్షేమము లోకము యొక్క కళ్యాణము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ దట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మెన్ విల్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ బికమ్ పాసిబుల్.
2: మనసు పవిత్రమైనటువంటిదిగా లేక ఎన్ని ప్రణాళికలు మనం పెట్టినప్పటికీ ఇవి కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటివిగానే రూపొందుతాయి.
1: If the minds are not sacred and they are not transformed, whatever programs of action you may have, they will turn out to be
2: artificial. యువకులనేటువంటి వారు భావి భారతోద్ధారకులు కనుక వారిని ఉద్ధరించి వారిని అభివృద్ధిపరచి వారి మానసిక సంస్కారములు చేకూర్చి తద్వారా భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని దేశ దేశములకు పంచాలి అందించాలి అన్నటువంటిది సాయి యొక్క ఉద్దేశం.
1: Because the youth are the future persons from whom the responsibility of renovating the culture of a land rests, it is Sai's idea that this youth should be so trained that they will improve the world and improve the country and that in the world.
2: Na siri sampadalanni kudanu vidyarthule.
1: All our wealth and property consists of students only.
2: Na aasaranni kudanu vidyarthula painane aadharapadi untundani.
1: All my hopes for the future depend on the students.
2: Varani chakkaditti లోకానికి సరైనటువంటి ఆదర్శ పాత్రులుగా నిరూపించాలని తీర్చిదిద్దాలన్నటువంటిదే సాయి యొక్క సంకల్పం.
1: సాయిస్ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఇన్ కరెక్టింగ్ ది స్టూడెంట్స్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్ ఇన్ టు ఐడియల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది వరల్డ్.
2: కానీ సాయి యొక్క ప్రేమతత్వాన్ని కానీ సాయి యొక్క విశాలమైనటువంటి భావతత్వాన్ని కానీ గుర్తించుకోవటం చాలా కష్టం.
1: బట్ టు రికగ్నైజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ ఇన్ సాయి and broad ideas and thoughts which Sai propagates is difficult.
2: ఒక్క చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: I will tell you one small example.
2: పిల్లల్ని తీసుకుని కాశ్మీర్ వెళ్ళినాము, జమ్మూ వెళ్ళినాము, ఢిల్లీ వెళ్ళినాము, ప్రయాగ వెళ్ళినాము, అన్ని వైపులు వెళ్ళినప్పటికీ పిల్లలకి ఏది అవసరమో, పిల్లలకి ఏది ఇచ్చనో దానిని అవలంబిస్తూ నేను వెళుతూ వచ్చాను.
1: Along with the boys, I went to Kashmir, Jammu, Delhi, Prayag and so on. But wherever we went, I went along with the boys and was looking after
2: them. That's not it. I'm not going to say anything about the truth. I'm going to say something about the truth. I'm going to say something about the truth. I'm going to say something about the truth. I'm going to say something about the truth. I'm going to say something about the truth.
1: It is not for the purpose of telling you in an exaggerated manner my own aspect. But in order to make it clear to you, in clear terms, I am telling you these incidents in this manner.
2: Inta goppa mahasabha jarugutunna samayam nandu maa puttapatti vidyarthulaku, Anantapuram vidyarthinulaku, Bengaluru vidyarthulaku, Jaipur vidyarthinulaku, Bhopal vidyarthinulaku, yememi kavali aneetvanti deeni yende nenu aneka vidhamulainatvanti yokka దీనిని ప్రోగు చేసి నా ప్రయత్నం ఏమిటంటే ఇక్కడ షెడ్లు వేయటము, ఇక్కడ నీళ్లు చూపించటము, ఇక్కడ వీళ్ళు వసతి, ఈ ప్రయత్నం నాకు ఏనాడు కూడా లేవు. విద్యార్థులకు ఏమి ఆనందాన్ని అందించాలి, విద్యార్థులకు ఏ రీతిగా సంతృప్తి పరచాలి, విద్యార్థులను ఏ రీతిగా కట్టుబాటులో తీసుకుని రావాలి, 24 గంటలు కూడా నా యోచనలంతా అవి.
1: All my attention is directed towards the welfare and towards finding out in every detail what the students of Puttaparthi, students of Anantapur, Bhopal, Jaipur and Bhopal, what these students want from me. This is what I am looking after.
2: Andaru kudanu kalakalalaadutu kilakala navutu untundalanetu uddesham cheta kondanta sabalu jarpukuntunnamanetu aashayam cheta pillala kosamai nenu oka 50 mandi tailor ni ikkada pilipinchi రాత్రి పగలు 2 నెలలు వారికి గుడ్డలు కుట్టించారు.
1: విత్ ది హోప్ దట్ ఆల్ ది స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ బ్రైట్ ఫేసెస్, షుడ్ వేర్ గుడ్ క్లోత్స్ అండ్ అపియర్ హ్యాపీ, ఐ హావ్ ఎంగేజ్డ్ 50 టైలర్స్ అండ్ దే హావ్ బీన్ వర్కింగ్ డే అండ్ నైట్ ఇన్ ప్రిపేరింగ్ అండ్ స్టిచింగ్ క్లోత్స్ ఫర్ ది స్టూడెంట్స్.
2: కానీ 1 ఇంచి గుడ్డైనా కొత్తది నేను కొనుక్కోలేదు.
1: బట్ I have not purchased one single piece of cloth for myself.
2: Yenadu nenu dharinchinatvanti kudanu kingdom of satyaka ayinatvanti vidyarthulu techi yenadu balavantam cheyatam chetha nenu dharinchanu.
1: Even the robe which I am wearing today because the members of the kingdom of Satya Sai brought it and they compelled me to wear it, I am wearing it.
2: అదే విధముగానే ఏ ఆహార విహారము ఎందు కూడాను నేను ఏమాత్రం కూడాను ఎప్పుడునూ అది కావాలి ఇది కావాలి ఆశ ఏనాడు కూడాను లేదు రాదు రాబోదు.
1: In the same manner, either with regard to my food or with regard to my method of living, there is no desire to have this or that.
2: And నీ ఆనందమే నా యొక్క ఆహారం.
1: Your happiness is my food.
2: అట్టి ఆహారం నేను భుజించుటకై అనేక విధములైనటువంటి యొక్క ప్లానులు వేస్తుంటాను.
1: In order that I may have the food which consists of your happiness, I always plan in so many different ways.
2: నాకు ఆనందం కావాలనుకున్నప్పుడంతా కూడా మీకు ఆనందాన్ని అందించి నేను ఆనందాన్ని తీసుకుంటున్నాను.
1: When I feel like being happy, I make you happy and thereby I feel happy.
2: కనుకనే my life is my message అని నా యొక్క మార్గమే నా యొక్క మెసేజ్.
1: This is the reason why I say that my life is my message. My path is my message.
2: ఇది దైవము యొక్క గుణం మాత్రమే కాని ఇంకా వేరొకటి కానే.
1: This is God's quality. It cannot be anything else.
2: చిన్న ఉదాహరణ. ఒక విత్తనము నాటినాము.
1: A small example. We put a seed.
2: అది పెద్ద వృక్షమైంది.
1: It becomes a big tree.
2: ఆ వృక్షము లోపల అన్ని వేల ఫలములంతా కూడా ఉంటున్నాయి.
1: On that tree there are thousands of fruits.
2: కానీ ఒక్కొక్క ఫలము లోపల కూడా తిరిగి విత్తనం పోయి చేరి ఉంటుంది.
1: అగైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దోస్ ఫ్రూట్స్ అగైన్ దేర్ ఇస్ సీడ్.
2: అదే విధముగాని దైవత్వం అనేటువంటిది విత్తనం నుంచి ఈ విశ్వం అనేటువంటి విశాలమైనటువంటి వృక్షము ఈ విశ్వ వృక్షమునందు మానవత్వం అనేటువంటి యొక్క ఈ ఫలములంతా కూడా ఉండినప్పటికీ ఆ మానవత్వం అనేటువంటి దాంట్లో తిరిగి విత్తనం అనేటువంటి ఆత్మతత్వం పోయి చేరి ఉంటుంది.
1: ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ this universe, the big tree blossomed, and in this the fruits of the human beings, in every fruit, in each human being, again the seed of God is present.
2: ఏది నాటబడినటువంటి విత్తనమో ఆ విత్తనము తిరిగి అన్ని ఫలముల్లో కూడాను చేరి ఉంటుంది.
1: That seed, which was the main seed, the same thing goes and presents itself in every fruit.
2: కనుకనే ఈశా వాస్యం ఇదం సర్వం.
1: That is why it has been said, Ishvara is the whole world.
2: Ishvara sarva bhutanam.
1: Ishvara is present in all the beings.
2: Kanukani, manavuni manavudu yenadu manam gauravinchi, manavuni yokka kartavyamulu yenadu manam gurtinchi, manavuni yokka badhyatalu yenadu manam vahinchi, manam jeevisthamo, aanane daivattam aneti saakshatkaristundi.
1: That is why that day when we respect man as man and when we respond to his difficulties and try and remove his difficulties, then we would have understood God.
2: Satsangamulone untundadi sarveshwaratvam.
1: In good company is godliness.
2: Kanuka manam daivanni chudalanukunnappudu kevalamu ye devalayamundo ye yokka kshetramundo ye vidhamainatundi dhyanamundo manam chustam anukotamu kevalamu brahma.
1: Therefore, for us to think that we can see God either in a temple or in a pilgrim center or in jhana, this is simply illusion.
2: సజీవమైనటువంటి మానవుని ఎందు దైవత్వాన్ని చూడలేనటువంటి మానవుడు నిర్జీవమైనటువంటి రాళ్ళ ఎందు ఏ రీతిగా చూడగలడు?
1: One who cannot see God in a living human being, how can he see God in a lifeless rock?
2: కనుక మానవుని ఎందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని మనము ప్రేమపూర్వకంగా మనము స్నేహభావాన్ని చేసుకున్నప్పుడే మన యొక్క నిజమైనటువంటి తత్వము యథార్థమైనటువంటి ఆత్మతత్వంగా రూపొందుతుంది.
1: సో ఇట్స్ ఓన్లీ వెన్ వి బికమ్ ఫ్రెండ్లీ త్రూ లవ్ విత్ గాడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ దెన్ యూ విల్ హ్యావ్ ది విజన్ ఆఫ్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ ఆత్మ.
2: కనుక మనం ఏ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలకు కృంగక పొంగక ఉండేటువంటి యొక్క సమతత్వాన్ని మనం వహించి సర్వులు ఎందు ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని మనము కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే సాయ సమస్యలు ఎందుకు చేరినందుకు సార్థకమవుతుంది.
1: When we make an attempt not to be elated when there is good, not to sink when there is evil, and develop this equal mindedness in our organizations, they will fructify that day.
2: కనుక మనము సాయి యొక్క ఆశయాలను మనం అనుసరిస్తూ సాయి యొక్క నిబంధనలు తిరసా వహించి సాయి యొక్క అడుగుజాడలు ఎందు మనము జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పక మీరు ధన్యులవుతారు.
1: ప్యూర్లీ when you follow Sai's ideals, And when you accept without any reservation the controls and the regulations of these Sai organizations and follow in the footsteps of Sai, you will reach your destination and goal without any...
2: Sai ki dushana bhushana rendu kudanu okati.
1: To Sai, praise and blame are the same.
2: Edo oka vidhamga Sai ni kalanchukuntunnadu anukunte aanandame Sai yokka athem.
1: The happiness of the thought that somehow or other, either by blaming or by praising,
2: కనుకను భౌతికమైనటువంటి యొక్క ఈ అలల వంటి ఈ యొక్క దూషణ భూషణలకు ఏమాత్రం కూడా మనం చెల్లించకూడదు.
1: Such blame and praise which are only passing clouds should not disturb us at all to any extent.
2: ఒక్క ఉదాహరణ.
1: Is one example.
2: మొన్నటి దినము ఒక గుంపు వచ్చింది.
1: The day before yesterday, a group came.
2: ఈ పేపర్లు ఎందు అధికంగా వ్రాస్తూ ఉండటం చేత ఏదో చూస్తామని వచ్చినాము అన్నారు.
1: They said, because a great deal is being written in the newspapers now, we have come to see what this is all about.
2: నాయన పేపర్లు చూసి వచ్చినటువంటి వారు నీవు ఒక పేపర్ ఏను అన్నాను నేను.
1: I said, those of you who have come here after seeing the paper, you are also a paper.
2: మనము పేపర్లు చూసి రావటము పేపర్లు చూసి పోవటము బుక్కులు చదివి రావటము బుక్కులు చదివి పోవటము నీ బుక్కు యొక్క భక్తుడే కాని పేపర్ యొక్క భక్తుడే కాని నా భక్తుడు కాదు అన్నా.
1: లుకింగ్ ఎట్ ఎ పేపర్ అండ్ కమింగ్ హియర్, లుకింగ్ ఎట్ ఎ బుక్ అండ్ కమింగ్ హియర్, యూ విల్ లుక్ మై డివోటీ ఆఫ్ ది పేపర్ అండ్ ది బుక్, నాట్ ఎ డివోటీ ఆఫ్ మీ. దిస్ ఇస్ వాట్ ఐ సే.
2: కనుక మనము భక్తులు కావాలనుకుంటే భగవంతునికి భక్తులు కావాలి, కానీ బుక్కులకు భక్తులు కారాదు, పేపర్కు భక్తులు కారాదు, ఇంకొక దానికి భక్తులు కారాదు.
1: If we want to become devotees, we should become devotees of God, not devotees of paper and of books.
2: విషయంగా ఆలోచించే తెలుసుకోవచ్చును, కానీ నీ యొక్క విశ్వాసాన్ని మాత్రము దృఢమై చేసుకోవాలి.
1: If you want to know something about the situation, you can know, but your faith should be strengthened.
2: కనుక మన యొక్క నమ్మకము అనేటువంటిది జీవితం అనేటువంటి దీంట్లో ఒక ప్రధానమైన భాగంగా ఉంటుండాలి.
1: Our belief and faith should be an important component of our life itself.
2: ప్రేమ స్వరూపులారా, నమ్మకము అనేటువంటిది మానవుని యొక్క జీవితం.
1: ప్రేమ స్వరూప faith and belief is man's
2: life. నమ్మకమే లేకపోతే క్షణమైనా వీడు మా లోకంలో ఉండడం వీలు కాదు.
1: There is no belief in you, even for a moment you cannot live in this world.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example.
2: ఈనాడు ఒక గృహమునకు పునాదులు వేశాము.
1: Today we place a foundation for a home.
2: ఈ పునాదులు వచ్చే సంవత్సరమునకు గృహంగా తయారవుతుంది అనేటువంటి నమ్మకమే లేకపోతే వాడు ఆ పునాదియే వేయడు.
1: If you do not have the faith that these foundations will grow into a home next year,
2: lega vache samvatsaram varaku nenu untano unnaru anetundi namakame lekapothe vaadu intike prayatnam cheyadu.
1: Further, if he does not believe that he will live by next year, he will not even think of building the house.
2: Kallavaru lechi bag chethilo pattukoni market ki poi kooragalu teesukoni raavali ani bayil deertuntadu.
1: One starts with a bag in his hand early morning to bring vegetables from the market.
2: మార్కెట్ పోయి నేను కూరగాయలు తీసుకుని ఇంటికి రాగలను అనేటువంటి నమ్మకమే లేకపోతే బ్యాగే ముట్టదు.
1: ఇఫ్ హీ డస్ నాట్ బిలీవ్ దట్ హీ విల్ గో టు ది మార్కెట్ అండ్ కమ్ బ్యాక్ హోమ్ విత్ హిస్ వెజిటబుల్స్,
2: రాత్రి పరుండేటువంటి సమయంలో తెల్లవారికి నేను ఉంటాను అనేటువంటి నమ్మకం ఉండబట్టే తెల్లవారికి తగినటువంటి ప్రయత్నాలంతా ముందుగానే చేసుకుని ఉంటాడు.
1: Because he has the firm conviction when he goes to bed that he will get up alive in the morning.
2: కనుక సూర్యోదయమైనటువంటిది మొదలు సూర్యాస్తమైన తర్వాత నిద్రించేంత వరకు కూడా మానవుడు చేసేటువంటి నిర్విరామమైనటువంటి కర్మల యందు నిత్య జీవితం నందు క్షణక్షణమున కూడా వారు నమ్మకాన్ని అనుభవిస్తున్నాడు, నమ్మకాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: From sunrise to sunset, man in all the work that he does during the day, he is strengthening his faith and belief.
2: కానీ జీవితాన్ని ఇచ్చి ప్రాణాన్ని ఇచ్చి లోకాన్ని ఇచ్చి అన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని అంతా ఇచ్చి అనుకూలాన్ని ప్రసాదించినటువంటి దైవత్వం పైన మాత్రమే నమ్మకం లేకుండా పోతుంటాడు.
1: బట్ ఆన్ గాడ్ హూ హస్ గివెన్ ది లైఫ్, హూ హస్ క్రియేటెడ్ ది వరల్డ్, హూ హస్ గివెన్ ఎవ్రీథింగ్, ఆన్ హిమ్ వన్ హాస్ నో ఫెయిత్ అండ్ బిలీఫ్.
3: మనము ఈ చిన్న చిన్న చిల్లర విషయం ఎందు మాత్రమే మన నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాము కానీ
2: పవిత్రమైన ఆధారమైనటువంటి గమ్యమైనటువంటి కీలకమైనటువంటి యొక్క మన యొక్క దైవత్వాన్ని మాత్రం ఈనాడు మనం విశ్వసించడానికి దూరం అవుతున్నాము.
1: Thus we are strengthening our belief and faith in trivialities. We are forgetting the very base and the most important thing.
2: మనకు ఉండవలసినటువంటిది దైవం యొక్క నమ్మకం ఒక్కటి మాత్రమే.
1: What we should have and stick to is belief in God.
2: ఈ నమ్మకములన్నీ కూడాను ఏనాటికో ఒకనాటికి చిన్న భిన్నమైపోతుంటాయి.
1: All other beliefs and faiths will someday or other break away.
2: కట్టగదిలోకి చేరినటువంటిది అదియే.
1: The last thing which we would reach is divinity.
2: బంధువులందరు వాకిటి దాకన వల్లకాటికే వత్తురు.
1: All the relations come with you only up to the burial ground and no further.
2: నిన్ వదలక ఆపద్బాంధవుడు నిరంతరం కొను నిన్ను చుట్టుముట్టు ఉంటుంటాడు.
1: The only one who will never leave you is God, who will come to your rescue.
2: కనుక ఈ లోకమునందు కాని మరే లోకమునందు కాని ఈ కాలమునందు కాని మరే కాలమునందు కాని ఈ వ్యక్తి ఎందు కాని మరొక వ్యక్తి ఎందు కాని ఎప్పటికైనా కూడాను దైవం ఒక్కటే మనకు అన్ని విధములు కూడాను అండదండలుగా ఉండేటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఎనీ అదర్ వరల్డ్ అట్ దిస్ టైమ్ ఆర్ ఎనీ అదర్ టైమ్ ఇన్ దిస్ ఇండివిజువల్ ఆర్ ఎనీ అదర్ ఇండివిజువల్ గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ హూ విల్ స్టాండ్ స్ట్రాంగ్.
2: నీవు నీ ఆత్మవిశ్వాసం చేత నీవు ఈ జగత్తునందు జీవించడానికి ప్రయత్నించాలి కానీ అన్యులపై విశ్వాసం చేత ఈ జగత్తునందు జీవించడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించదు.
1: Thus you must try to live in this world with this confidence and belief in Atma, but not with confidence or belief in anything else.
2: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అత్యవసరం.
1: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ సెడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్
2: ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే ఆత్మ ఆనందము లభిస్తుంది.
1: When you have confidence in Atma, you will also get the bliss of Atma.
2: Atmanandamu labhinchinappude neevu sarvasanga parityagudu avutavu.
1: When you get the bliss of Atma, you will be able to renounce everything.
2: Sarvasanga parityagi ainappude sarveshwarattvam praptistundi.
1: When you have renounced everything, you will have the vision of sarveshwaram.
2: Kanukane self confidence, self satisfaction, self sacrifice, self realization anni self nande untunnayi.
1: That is why self confidence, self satisfaction, self realization, they are all in self.
2: Kanuka manam aatmavishwasanni manam emaatram kodanu konta balahinam chesukunnataku prayatninchakudu.
1: We should never let our confidence in our own self become weak.
2: Mana nammakamunu kodanu dudamaina kuntimga untundali.
1: Our faith should also be very strong.
2: Samudramulo oka paatukoni poyinatunte raalu untayi gandasilalu untaru nadulu enta kottinappudiki taanu kadaladu taanu megalu.
1: It should be like the rock which is firmly established in the ocean.
2: Adhe vidhamgane pattina pattedo pattane pattitiri pattune gedudaka atte undu.
1: In the same manner, whatever you have got hold of with your hand, you have got hold of it.
2: Korina deviyo korane koritiri kortirchelludaka povakundu.
1: Hold on to it to eternity. Whatever you have desired, but
2: adigina deviyo adagane adigitiri adigina gedudaka viduvakundu.
1: What you wanted to ask, you have asked, but until response comes, do not
2: talakina deviyo talakane talitiri talaputiroduga povakundu.
1: Whatever thought you have had, you have it. Until the door opens for you, do not return.
2: Poru padaleka nenena bravavale.
1: Either out of disgust, I must give grace to you,
2: vadalu teliyaka neevaina adugavale,
1: or after being tired,
2: antiye kari inkanta neevu talaku vaatiki taanu povatamu bhaktula dichcha kaadu annaru.
1: That is the firm path which the devotee should follow, but swerving from that path is not the right
2: kind of prema swarupulara. Ee naadu puttina pandugani nee aneka vidhamaina aanandalato anubhavistunnaru, naaku puttina pandugane ledu.
1: Prema swarupa in the feeling that today is the birthday,
2: nee nimittamai nee aananda nimittamai nee aasana nimittamai nenu edo konni karyakramam jarpatuvata potuntane kaani naaku rendu levu. పుట్టుకుంటే కదా చావు, చావు ఉంటే కదా పుట్టుక, ఈ రెండు కూడాను యాక్షన్ రియాక్షన్, నాకు రెండు లేవు. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు తాను పుట్టక చావక చంపబడక ఆత్మరూపుడై తాను అలసియుండు.
1: ఐ హావ్ నో బర్త్ డే, దేర్ ఇస్ నైదర్ బర్త్ నార్ డెత్, వన్ హూ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్, neither a beginning nor an end. This is the form of Atma which is eternal and which is present everywhere.
2: Kaluka dehamulu kevalamu neetipudaga vanti.
1: Body is like a water bubble.
2: Dashigiti dehaha idi dakinchipoyetvanti.
1: The body is one which will ultimately be burned.
2: Dashigiti shariraha idi jeeninchipoyetvanti.
1: The body is also one which will ultimately
2: idi kevalamu jadam vanti dehalanta.
1: This is just lifeless.
2: Kaluka ee jadam vanti dehalu perugutunnayi ani meer sandehinchavachu.
1: You may wonder, have a doubt, why such lifeless bodies are
2: here. దిబ్బ కూడా నువ్వు పెరుగుతుంటుంది, అది జీవితం అవుతుందా?
1: Even a heap of dust begins to grow.
2: నిత్యము ఇంటిలో కొంత ఊడ్చి ఊడ్చి ఊడ్చి ఆ చెత్తను కొండపై ఒక దిబ్బలో వేస్తుంటే దిబ్బ కూడాను కొన్ని దినాలు పెరుగుతుంటుంది.
1: If you daily collect the dust and the trash from your home and put it on a heap,
2: అదే విధంగానే ఈ దేహములనేటువంటి కూడా నువ్వు దిబ్బల వంటివి.
1: In the same manner, the body is like a heap of dust.
2: చిన్నము ఇడ్లీ దోశ సాంబార్ వడప కూర్పు డబ్బు అన్ని వేస్తూ ఉంటుంటే ఈ దిబ్బగుడులు పెరుగుతూనే ఉంటుంటాయి.
1: ఎవ్రీ డే యు యాడ్ టు దిస్ ట్రాష్ బై వే ఆఫ్ ఇడ్లీ దోశ అండ్ సో ఆన్ అండ్ హీప్ ఆల్సో గ్రోస్.
2: ఈ పదార్థాలు వేయకుండా నీవు కొంతవరకు మాని ఈ దిబ్బ పెరుగుతుందేమో చూడండి.
1: Without giving it this kind of food, stop and see if this heap will grow.
2: కనుక దేశం అనేటువంటిది నీటి పుడక వంటిది.
1: The body is like a water bubble.
2: నీటి ఎందే పుట్టి, నీటి ఎందే పెరిగి, నీటి ఎందే అడుగు నీటి పుడక.
1: The water bubble is born in water, grows in water and ultimately merges into water.
2: నరుడు బుద్బుదంబు.
1: Man is like a bubble.
2: నారాయణుడు నీరు.
1: నారాయణ ఇస్ ది వాటర్.
2: నీరు లేకుండా ఈ బుడగలు రావడానికి వీలు లేదు.
1: వితౌట్ వాటర్ యూ కెనాట్ హ్యావ్ ది బబుల్.
2: కనుక ఈ బుడగలన్నీ కూడాను ఈ నారాయణ అనేటువంటి జలమునందే పుట్టి, జలమునందే పెరిగి, జలమునందే లయమవుతూ ఉంటున్నాయి.
1: సో ఆల్ దీస్ వాటర్ బబుల్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ఇన్ ది వాటర్ ఆఫ్ నారాయణ, గ్రో ఇన్ నారాయణ అండ్ అల్టిమేట్లీ మెల్ట్.
2: పుట్టినటువంటి జలమునేకి పుట్టినటువంటి ఈ బుడగనే ఇమిడిపోతే దీనికి ఏడుపు ఎందుకు? జలమునందు పుట్టినటువంటి బుడగ జలమందే లీనమైనప్పుడు దీనికి ఏడుపు ఎందుకు?
1: When the water bubble which is born in water merges back into water, why do we cry at the death?
2: కనుక ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
1: Everyone should recognize this truth.
2: దేహం అనేటువంటిది ఏనాటికి కూడాను శాశ్వతం అనేటువంటిది కాదు.
1: Body is not permanent at any time.
2: దేహము పుట్టింది కానీ నీవు పుట్టలేదు.
1: The body is born, you are not born.
2: ఆహా, ఇది ఒక చిన్న ఉదాహరణ.
1: Here is an example.
2: ఇది ఒక ఎండి టంబ్లర్.
1: This is a silver tumbler.
2: దీన్ని చెడగొట్టి తట్ట చేశాం.
1: We change it, transform it into
2: a plate. చెడగొట్టి కప్పు చేశాం.
1: We change the plate and make a cup.
2: కప్పును చెడగొట్టి సాసర్ చేశాం.
1: We change the cup and make a saucer.
2: కానీ టంబ్లర్ మారిపోయింది, ప్లేటుగా వచ్చింది.
1: టంబ్లర్ చేంజ్ ఇంటూ ఎ ప్లేట్.
2: ప్లేటుగా మారిపోయింది, ఒక సాసర్ గా వచ్చింది.
1: ప్లేట్ చేంజ్ ఇంటూ ఎ సాసర్.
2: సాసర్ గా మారిపోయింది, కప్పుగా వచ్చింది.
1: సాసర్ బికెమ్ ఎ కప్.
2: ఇవన్నీ మారిపోయినాయి కానీ వెండి మారిపోయిందా?
1: ఆల్ దీస్ హావ్ చేంజ్ బట్ హాస్ ది సిల్వర్ చేంజ్?
2: అదే విధముగానే ఈ నీటి బుడగల వంటి దేహమును రావచ్చు పోవచ్చును, కానీ ఆత్మతత్వం అనేటువంటి ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వము నిరంతరము ఒక్కటిగానే ఉంటుంటారు. దాని వల్ల ఏనాటికి కూడా తగ్గదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ దీస్ వాటర్ బబుల్స్ కెన్ కమ్ అండ్ కెన్ గో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, బట్ ది బేసిస్ ది ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈజ్ ఆల్వేస్ దేర్.
2: కనుక ఈ దేహం ఉండినంత వరకు కూడా దైవ చింతనలు చేసి, దైవ కార్యములలో పాల్పడి, దైవ చింతనలు ఎందుకు మన జీవితం అంకితం గావించడానికి ప్రయత్నించినటువంటి మానవుడే ప్రధానమైన మానవత్వాన్ని వహించినటువంటి వాడు అవుతాడు.
1: So as long as this body lasts, that human being who spends his time in the thought of God, in the work of God and in the programs of God, he will be the proper human being.
2: Divyatma swarupulara puttina pandukku okka kanukuga naaku ivadaniki prayatninchandi.
1: Divyatma swarupas, on the occasion of the birthday you try and give me
2: ee kanukunu nenu adugaka tappadu.
1: It is necessary. I cannot escape asking you this
2: present. Ye kanukadi?
1: What is that present?
2: మీరు స్వార్థాన్ని తగ్గించుకోండి.
1: డిమినిష్ యువర్ సెల్ఫిష్నెస్.
2: దురాశను తగ్గించుకోండి.
1: డిక్రీజ్ యువర్ డిజైర్.
2: త్యాగాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: ప్రమోట్ యువర్ సాక్రిఫైస్.
2: విశాలమైనటువంటి మానవుడిగా రూపొందండి.
1: బికమ్ ఎ బ్రాడెన్ మైండెడ్ మ్యాన్.
2: ఈ విషయం మాత్రమే మీరు సాధన కల్పితే ఈ పుట్టిన పండుగకు చేరినందుకు, ఈ మహాసభలందు పాల్గొన్నందుకు సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంటారు.
1: ఇఫ్ యువర్ సాధన ఇస్ డైరెక్టెడ్ ఇన్ దీస్ డైరెక్షన్స్, దెన్ ఫర్ హ్యావింగ్ జాయిన్ ది బర్త్డే ఫెస్టివల్ యూ వుడ్ హ్యావ్ బీన్ ఫ్రూట్ఫుల్.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
3: డియర్ లిస్నర్, సైడామ్ అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ప్రశాంతి నిలయం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. దిస్ ఇస్ అ సెగ్మెంట్ ఆఫ్ రేడియో సైన్స్ థర్స్డే లైవ్ హోస్టెడ్ బై బ్రదర్ బిషు ప్రోష్టి, అండ్ టుడేస్ ఎపిసోడ్ వాస్ ఫస్ట్ బ్రాడ్కాస్ట్ in April 2023.

0: ప్రేమస్వరూపుడు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్.

सके राजेश।

శాంతిపుత్రి క్షమం పుత్ర సత్యం మాత పితాజ్ఞానం ధర్మో భ్రాత దయా సఖీ

0: சடயத்தே ஜனபாந்தவான், சடயத்தே ஜனபாந்தவான். சத்யம் மாதா, பிரேமஸ்வரூபுலாரா,
1: embodiments of love.
0: ఈ జగత్తు నందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హావ్ పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ టు డెవలప్ ఎన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత, నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్, హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలము కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కానీ త్రికాల భాజ్యం, మూడు కాలములు ఎందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, past, present and future, is truth.
0: Pita jnanam, jnanam anaga kevalam advaita darshanam jnanam, rendu kaani okatiye jnanam, adi e mana yokka tandri.
1: Wisdom is non dualism, the only one and not two, that is our father.
0: Dharmo భ్రాత, ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ రైచస్నెస్ ఈజ్ అవర్ బ్రదర్.
0: దయాసఖీ, దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సిస్టర్ కంపాషన్.
0: శాంతం పత్ని,
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమాపుత్ర,
1: ఫర్బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జనబాంధవ, ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు నువ్వు సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Pratimana undunu

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanveshana Nimittamu. Atma Samyoga Nimittamu. Atma Sandarsana Nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
2: చర్యలయందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం
0: లిసనింగ్
1: కీర్తనం
0: సింగింగ్
1: విష్ణు స్మరణం
0: చాంటింగ్
1: పాదసేవనం
0: సర్వీస్
1: వందనం
0: salutation
1: archanam
0: sneham friendship
1: aatmanivedanam
0: surrender
2: ee navavidha margamulu kudanu aatmanvesham nimittame sarputunnattuga bhavistunnaru.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
2: Idi chaala porapaatu.
0: It's a big mistake.
2: Sadhanla valla దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: యు కెన్ నెవర్ అటైన్ ద డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
2: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
2: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
2: Kappukunna nimurunu manamu teesi veste nippu manaku prakashistune untundi.
0: When once the ash is blown out, you will see the fire.
2: Nee samasta sarada sadhanalu kudanu anatmanu dooram chese nimittame salipeetvanti nitya karmalu.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
2: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
2: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
2: కనుక మనము సాధన చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
2: Idi Atma nimittam kaadu.
0: It's not for the Spirit.
2: Anatma samviyogam nunchi samyogamunaku povatam.
0: We just give up this worldly feeling and just unite with the Spirit.
2: Kanuka Atma samyogamu anatma viyogamu rendinti yokka prapti kosam sadhana chestunnaru.
0: Its union with the Spirit and separation from the world are the aims of these paths.
2: Kaani manavudu ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ

0: ఓ భగవంతుడా, త్వమేవ మాతా, నీవే నా తండ్రి తండ్రి.
1: ఓ గాడ్, యువర్ మై మదర్ అండ్ ఫాదర్,
0: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
1: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
1: వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్, రివార్డ్స్ ఆఫ్ దిస్?
0: భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ దే బ్రింగ్ ఎ కైండ్ ఆఫ్ డైకాటమీ, బైఫర్కేషన్ బిట్వీన్ యు.
0: మాతా చ పితా త్వమేవ, నీవే తల్లి, నీవే తండ్రి, నేను వేరే.
1: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
0: కరుగా నీవే తల్లి, నీవే తండ్రి, నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
1: When once we say, you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
0: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
1: A father can never be a son, and a son can never be a father.
0: Father is father, son is son.
1: Father is father, son is son.
0: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
1: Both can never be one.
0: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
1: Therefore when we pray, oh God, that you are mother, that you are my father, they are all the prayers of innocence.
0: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
1: I am you and you are me only, that is the true prayer that should be offered.
0: తత్వం అసి,
1: తత్వం అసి, దట్ ద వన్,
0: నీవే నేను,
1: ఐ ఎమ్ యు ఆర్ మీ హియర్.
0: ఈ సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
1: We are never bound by this sort of relationship.
0: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
1: The kind of relationship that we say, దైవంతో
0: కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
1: Why should we develop this worldly relationship with God?
0: సర్వుని యందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
1: God is same in everyone.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చేసిరోముఖం, అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి, ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
1: When you are present in everyone, what is the fun of calling him that you are my mother, you are my father?
0: అదే భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
1: It's only God present in all living creatures.
0: నీ యందు, వారి యందు, వీరి యందు, అందరి యందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
0: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
1: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు కూడాను ఒకే దేవుడే.
1: ఫర్ ఆల్ కంట్రీస్, ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఫర్ కమ్యూనిటీ, గాడ్ ఇస్ వన్.
0: వేదము ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాము.
1: Basing on this, Veda says only one thing that exists, but we consider different.
0: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
1: Where does this difference lie?
0: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: The differences arise because they are based on vesture.
0: ఏకోహం బహుశ్యాం, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
1: Only one God manifested into many, everything is one.
0: అతను ఒక్కడే భగవంతుడు.
1: God is one.
0: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
1: All are in him.
0: అందరి యందు తానే ఉంటున్నది.
1: He is in everyone.
0: అన్ని రూపములు తానే.
1: All forms are his.
0: అన్ని నామములు తానే.
1: All names are his.
0: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
1: We may say so many names while offering prayers, but there is only one God.
0: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
1: డే బై డే వీఆర్ మోర్ అండ్ మోర్ డెల్యూటెడ్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
1: సో లాంగ్ దిస్ డెల్యూషన్, భ్రమ ఇస్ దేర్, యూ కెన్ నెవర్ నో ద బ్రహ్మ.
0: భ్రమను దూరం చేస్తే బ్రహ్మ మనమే అయిపోతాం.
1: వెన్ వన్స్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ డెల్యూషన్, యూ బికమ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: ఐఎమ్ బ్రహ్మన్,
0: నేనే బ్రహ్మ,
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి విశ్వాసము భక్తుల్లో అభివృద్ధి కావాలి.
1: A devotee should develop that such a type of strong faith.
0: శరీరములు భిన్నంగా ఉన్నాయి.
1: Bodies are different.
0: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
0: అదే విధంగానే మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ దర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
0: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని నీవు అనుభవించగలవు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
0: మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు ఏకత్వము కావాలి.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
0: జగత్ అంతకును బ్రహ్మమయమే.
1: The whole universe is full of Brahman.
0: సైంటిస్టులు చెప్తుంటారు.
1: సైంటిస్ట్ సే
0: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
1: సే దట్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఆటమిక్ పవర్.
0: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
1: సైంటిస్ట్ సే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ to give a specific form and name to God and worship him.
0: ఎవరు పురుషో చక్కగా యోచించాలి.
1: Enquire clearly who are fools here.
0: నిజంగా సైంటిస్ట్ ని ఫూలిష్.
1: Truly speaking scientists are foolish.
0: ఎక్కనగా ఈ జగత్ అంతా కూడాను స్వరూపంతో కూడినటువంటిది.
1: The whole universe has got a form.
0: ప్రతి అణువు కూడాను ఒక స్వరూపం ఉంటుండాలి.
1: Even atom has a form.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: And the smallest of the small and the biggest of the big.
0: కనుక అణువు కూడాను ఒక రూపం ఉంది.
1: Even atom has a form.
0: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
1: There's nothing without a form in this world.
0: సర్వ రూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవ ధరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
1: All names are his.
0: సచ్చిదానంద రూపం అద్వైతం.
1: He is the one of that eternal bliss existence awareness.
0: శివం సుందరం.
1: And he is the very embodiment of truth, goodness and beauty.
0: సర్వ రూప ధరం శాంతం. అన్ని రూపములు కూడాను భగవంతుడు ధరించినటువంటిది.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ ద డివైన్.
0: దీనినే పురుష సూక్తం నందు.
1: దిస్ ఇన్ పురుష సూక్త.
0: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్ భగవంతుడి యొక్క స్వరూపమే.
1: సేస్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ ఫార్మ్ అండ్ మానిఫెస్టేషన్.
0: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుంది.
1: Since this truth has not been cognized since ancient times, a human has come down to the level of an animal.
0: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
1: He says something, thinks differently, and his action is altogether opposite.
0: ఇది కాదు మానవత్వము.
1: It is not human quality.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Thoughts, words and action ఒకటి కావాలి.
1: There should be unification, unity of thought, word and deed.
0: అప్పుడే మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వి కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్.
0: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
1: దేర్ ఫోర్ వీ సే గాడ్ హెస్ సో మెనీ ఫార్మ్.
0: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
1: బట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: హీస్ ప్యూర్ అండ్ అన్సలీడ్ అండ్ బియాండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెల్యూషన్ and all sorts of illusion.
0: దీని అంతరార్థములు.
1: What is the inner significance?
0: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
1: Unless there is this principle of oneness, the value is attached to diversity.
0: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది అవుంది.
1: A zero by the side of one will be called 10.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
1: Another zero makes it 100.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
1: Another zero 1000.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయింది.
1: Another zero 10000.
0: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
1: Like this by adding more and more of zeros you will have total
0: millions. కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
1: But where does this value lie to the zero?
0: One, that is విలువ.
1: The highest value is because of one.
0: One is hero.
1: One is hero.
0: The world is zero.
1: The world is zero.
0: కనుకని ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుండాలి.
1: Therefore, this world is zero gets the light from that hero one.
0: దైవం ఒక్కడ ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
1: When there is God, everything will have its own value.
0: దైవం లేకపోతే జగత్తే లేదు.
1: Without God, there is no world.
0: కనుకని దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ ద కాజ్.
0: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
1: వరల్డ్ ఈస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో

0: త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ.
1: A devotee.
0: Twameva mata cha pita twameva.
1: Praises Lord. He takes him God as father and mother.
0: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
1: None of these prayers are true.

0: true self.
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వి షుడ్ నో దట్ అటామిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్.
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: బట్ యు ఆర్ ద మాస్టర్.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
1: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
0: This vastness is Brahman.
1: అనగా విశాలమయ్యేటువంటిది బ్రహ్మ.
0: Means that it which is ever expansive.
1: వ్యాపించినటువంటిది బ్రహ్మ.
0: That which is ever expansive.
1: ఇది ఆనాడే ప్రహ్లాదుడు చెప్పాడు.
0: This is declared by Prahlada then itself.
1: హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు.
0: Prahlada is the son of హిరణ్యకశిపు.
1: ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు.
0: విరోచన is the son of ప్రహ్లాద.
1: విరోచన యొక్క కుమారుడే ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మమూర్తులు.
0: దట్ వర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: త్యాగ మూర్తులు.
0: దర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: ద లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడాను తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్,
1: జనసేవనే జనార్దన్ సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: The same thing is done by Virochana in those times.
1: Virochana kumarudu anetunte yokka ee bali chakravarti kudunu chesadu.
0: The same thing is followed by Emperor Bali.
1: Kanukane manam nechukovalsinatundi emiti.
0: So what should we learn?
1: Aneka mandi buddhuru daggara cheri
0: many assembled.
1: Inta kaalam meeru sadhana chesaru kada daivatvanni gurinchi meeru kontha bodhinchamani cheppadu.
0: They asked Buddha, you have followed the spiritual path so long, please teach us.
1: Appudu atanu chakkaga mounam vahinchadu.
0: He observed silence.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: తెలిసినని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్.
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైచ్యూస్.
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్. ఆన్ వాట్ బేసిస్ డూ యూ ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
1: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు దీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నా కంటి ఎదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: however,
1: నీ దృష్టి వేరుగా ఉంటుండాలి.
0: However, your looks vision is different.
1: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యూ కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో.
1: పశ్యన్నపిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎట్లా నీవు చెప్పగలవు?
0: యూ సీ యట్ యూ డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫార్మ్?
1: ఓ నరుడా,
0: O man,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్,
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్,
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్,
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ,
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్,
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు. దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డూ ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యు విల్
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది వేదం చెప్పింది. నా కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్
1: ఇల్లు. వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆస్తి ఆలి వీడి అడవికే గుట్ట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమునకు చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసి,
0: we have to give up the bad qualities, bad thoughts.
1: అది ఏ నిజమైన త్యాగం?
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
0: Then once we follow and adopt this procedure, you will know your true self.
1: త్యాగములో పని ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ,
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి, మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు, ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యు కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్?
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు వచ్చున్నాడు శుక్రాచార్యుడు. ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ఇస్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి, ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్, ఓ కింగ్, హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే,
0: let him be the teacher or anyone for that matter,
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgress the very word that he gives.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమని ఆధారిస్తున్నాము.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya

0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
0: The acts of charity and the acts of compassion are just a zero.
1: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
0: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
1: Sanatana dharma marmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamulivinalgu.
0: These are the
1: gunamulivinalgu punadi godalappa.
0: These four values are the pillars.
1: Ee nalugu viluvalanu manam gurtinchali.
0: We have to recognize
1: Satya,
0: these values.
1: Dharma prema shantulu.
0: We have to know these values.
1: Iviye bhagavat yokka swaroopalu. Iviye manavuni yokka viluvalu.
0: These are the human values. They are totally divine.
1: Satyam, truth is God.
0: Truth is God.
1: Dharmam, dharma. Ramo vigrahavan dharmaha. Daivastha roopame dharmam.
0: Rama is the very embodiment of dharma.
1: Shanti.
0: Peace.
1: Ee shanti ekkada undi?
0: Where is it present?
1: Shanti ekkada bayata ledu.
0: It's not present in the outer world.
1: Bayata prapanchamlo antaduku pieces undi. No peace.
0: In the outer world you find pieces, but not peace.
1: Shanti jagatke oka saubhagyamainatuvanti oka mutyam antini.
0: This peace is the
1: aavaranam antini.
0: It's an ornament to the world.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of peace.
1: Chusara. Satya dharma prema.
0: The love.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe praname ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi pranamga nilichi undi.
0: Therefore in every human being this love is the life principle. Aithe
1: duradrishtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today, unfortunately,
1: bhaarya bhartala prema, talli biddala prema, anna tammula prema, akka tellendru prema, mitrula prema, bandhula prema, ee vidhanga premanu aa vidhanga panchukuntunnaru.
0: Unfortunately the love is directed along the wrong path today towards the mother, the father, the wife and children.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్, డివైడింగ్ దిస్ లవ్.
1: కాదు,
0: నో,
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్, మేక్ ఇట్ డివైన్.
1: దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
0: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివేయి.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ఎ ఫింగర్.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: The love in everyone is that of the divine.
1: Matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, aditi devo bhava, andaru daiva swarupule.
0: Mother is God, father is God, teacher is God, guest is God, all are divine.
1: All friends anta kuda God.
0: All friends are divine.
1: Nive God, nive friend.
0: Not only that, God is
1: your friend. Anduvanne kattagalapatiki atma tyagam chese friend maitri vastundi.
0: Therefore when it's a matter of self surrender, there comes the question of friendship.

0: ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
0: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటి దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
0: అదే మైత్రి.
1: దట్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: వాట్ ఈస్ మైత్రి?
1: మైత్రి
0: సప్తరజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
1: ది హార్మోనీ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్, సత్వ రజ తమో గుణ, మైత్రి, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే నీవు మిత్రత్వాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్.
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: యు ఆర్ మై ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
0: ఈ వరల్డీ ఫ్రెండ్స్ అంతా పాకెట్ లో మనీ చూస్తారు.
1: Worldly friends will be mindful of the
0: father
1: money in your pocket. And the position of your father.
0: Position sariga untundadi.
1: The position is fine.
0: Tana pocket lo money untundadi.
1: There is enough of money in the
0: hello,
1: pocket.
0: Hello, hello, hello, hello. Hundreds of friends ostaru.
1: You will have hundreds of friends who will tell you hello.
0: Pocket lo rupai note kuda ledu.
1: When the pocket is empty.
0: Father retired
1: aipoyinadu. Father retired.
0: Goodbye kuda cheppadu.
1: You are left with none who would say goodbye.
0: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్.
1: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
0: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
1: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
0: నాట్ హియర్. గాడ్ ఈజ్ రియల్ ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ
0: ఫ్రెండ్. హీ ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అరౌండ్ యు, అబౌవ్ యు, బిలో యు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: ఆ ఫ్రెండ్ ఎప్పటికీ పోడు.
1: That friend will never be away from you.
0: ఈ బంధువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వస్తారు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
0: బంధమడిచి నిన్బాయని ఆపద్ బంధువు భగవన్నామే మెరా.
1: బట్ ఓన్లీ గాడ్
0: ఆపద్ బంధువు ఒక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ది రిఫ్యూజ్ ది ఫోర్ లాన్ హూ విల్ బి విత్ యూ.
0: నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
1: యు మే గో ఎనీవేర్ హీ విల్ ఫాలో.
0: వెంటనే కాదు, వెంట, జంట, ఇంట, కంట ఉంటుండి వెళ్తున్నాడు.
1: హీ ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్ యూ, అండ్ హీ ఇస్ ఆఫ్టర్ యూ.
0: అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కనుకనే బలిచక్రవర్తి దైవమును ఒక విధమైనటువంటి యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
1: ఎంపరర్ బలి కన్సిడర్డ్ గాడ్ హ్యాస్ హిస్ ఇంటిమేట్ ఫ్రెండ్. లోకములో
0: తన కనుక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్
0: భూమి దానం చేయవచ్చు,
1: ఆఫరింగ్ ల్యాండ్,
0: అన్నము దానం చేయవచ్చు,
1: ఫుడ్,
0: వస్త్రం దానం చేయవచ్చు, ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు,
1: ఎనీథింగ్.
0: బలి చక్రవర్తి అట్టు చేయలేదు, తనను దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్ సెల్.
0: తనను తానే దానం చేసుకున్నాడు.
1: హి హస్ ఆఫర్డ్ హిస్ ఓన్ సెల్.
0: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
1: దాట్ ఈస్ ది గ్రేటెస్ట్ వాల్యూ.
0: ఏదో మూడు అడుగులు ఇచ్చాడని కాదు.
1: నాట్ ది త్రీ ఫుట్ స్టెప్.
0: తననే ఇచ్చాడు.
1: హి ఆఫర్డ్ హిమ్ సెల్.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpitam.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam sheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nanu nannu tichukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given to me.
1: Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar archanaku yemitettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Yem tichedi nenu.
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Neeru chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the birth of the flower?
1: Market lo phalamulu tisukochi arpisama ante aa phalamulu ye chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane
0: so
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: పత్రము
0: లీఫ్
1: పుష్పము
0: ఏ ఫ్లవర్
1: ఫలము
0: ఏ ఫ్రూట్
1: తోయము
0: ఆర్ వాటర్
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: You will certainly weigh to that of the weight of this tulsi leaf.
1: ఏమిటి పత్రము? బిళ్ళపత్ర, మారడి పత్ర, తులసి పత్ర కాదు కాదు.
0: What is this leaf? Is the leaf of any plant?
1: పత్రము దేహం.
0: Body is the leaf.
1: పుష్పము
0: flower.
1: ఏ శామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: Are the flowers from the market, the rose flower, chrysanthemum,
1: jasmine? Na pushpame neeku arpitamu.
0: The flower of my heart I offer.
1: Palamu
0: or fruit?
1: Vere okati banana pandu, inkodi jaam pandu, ek satkodi pandu, kamala pandu, ivanni ka taniki vastatvantidi.
0: Not the fruits, banana fruits, mano or orange
1: palamu
0: fruits.
1: Mano palamu,
0: the fruit of one's own mind.
1: Toyamu
0: or water?
1: Ee Ganges water, ఏ రివర్ వాటరు, ఏ ట్యాప్ వాటరు, ఏ వెల్ వాటరు అది కాదు. తోయము ఆనంద బాష్పాన్ని అర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్.
1: ఇవన్నీ కూడా ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దేర్ ఆల్ బోర్న్ అవుట్ బోర్న్ టు దిస్ ట్రీ.
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటివి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పం, పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందమే మనకు జలము.
0: అండ్ ద బ్లిస్ ఇస్ వాటర్.
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చు.
0: ఇఫ్ యు గివ్ ఎన్ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బలిచక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: సంతతి నుంచి వచ్చినటువంటి వాడు.
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి
0: పుట్టారు.
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్ ఆఫ్ హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగిలి.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంకర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర lost his kingdom, felt very weak.
1: Purohitunni poi poladu.
0: And he prayed to Purohit.
1: Swami,
0: Swami,
1: tirigi naa rajyam uttravadaniki edi kaaranam?
0: How am I to
1: margam bodhinchamannadu?
0: How am I to get back my kingdom? Tell me the path.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
2: హి విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
2: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
2: ఇంద్ర హెస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
2: హి వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
2: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు నాకు నీ శీలం కావాలి అన్నాడు.
2: ఇంద్ర ఆస్క్డ్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు, దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
2: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్.
1: ఆ క్యారెక్టర్తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
2: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్.
1: ఈ యాజ్ఞ లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
2: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను ఇచ్చేస్తావా ఇవ్వవా.
2: ఐ ఆస్క్డ్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
2: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలనే
2: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
2: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కెమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద సా దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
2: యాస్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ.
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
2: అండ్ దిస్ లైట్ డిడ్ సే
1: ప్రహ్లాద నేను నీ యొక్క క్యారెక్టర్.
2: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
1: ఇంతకాలం నీలో నేను ఉండినాను.
2: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రెప్యుటేషన్.
1: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
2: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫార్మ్ ఎ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
2: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్ యు.
1: ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
2: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
2: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్. వెన్ వన్
1: క్యారెక్టర్ పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
2: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
2: హీ స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపటి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
2: లేటర్ ఎ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టాడు చేర్చాడు. తల్లి మీరెవరు?
2: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్ మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
2: ప్రహ్లాద
1: క్యారెక్టరు కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మి నీ రాజ్యలక్ష్మిని.
2: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ. ఐ ఆమ్ ది కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్ దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
2: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
2: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి రాజ్యలక్ష్మి సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
2: Therefore, wherever there is character,
1: అందుకోసమే
2: భగవంతుని కింగ్డమ్.
1: సదైశ్వర్య సంపన్నుడు అన్నారు.
2: సో గాడ్ హెస్ గాట్ ఆల్ దిస్
1: ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
2: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడాను అంతర్ధానమైపోతాయి.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
2: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ఐశ్వర్యము.
2: ద వెల్త్ ఆఫ్
1: ఐశ్వర్యము.
2: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము.
2: వెల్త్ ఆఫ్ రైచెస్నెస్.
1: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
2: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విస్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
2: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
2: It was only at that time Prahlada married.
1: Appude aa Prahladunaku ee Virochanudane kumarudu puttadu.
2: Then he had a son by name Virochana.
1: Ee vidhanga teesukunte aadhyatmika antarathamlo enta goppa untundado ee yokka character tattvanni చక్కగా విచారం చేసుకోవాలి.
2: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
2: దిస్ క్యారెక్టర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ అండ్ నన్ ఎల్స్.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
2: బికాస్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
2: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
2: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ హూ ఈస్ సెల్ఫ్లెస్. వేర్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ హాస్ గాట్ సెల్ఫ్.
1: ఒక తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
2: మదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్.
1: తండ్రి అయినా కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
2: ఫాదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ కనెక్షన్.
1: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
2: బట్ గాడ్ హ్యాస్ నో సచ్ రిలేషన్షిప్.
1: హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
2: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఎట్టి స్వార్థాన్ని కూడా ఆశించేటువంటి వాడు కాదు.
2: హెస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వాట్సెవర్.
1: అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి.
2: సో వీ హావ్ టు ఆఫర్ అవర్ సెల్ఫ్ టు సచ్ గాడ్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలిచక్రవర్తి చాటుతూ పోయాడు.
2: దేర్ ఫోర్ ఎంపరర్ బలి ప్రాపగేటెడ్ దీస్ ఎటర్నల్ ట్రూ ప్రిన్సిపల్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఎంతవరకు చెప్పారు. తల్లి తండ్రి గురువు.
2: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్, టీచర్ ఈజ్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది అది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffering.
1: Gavinchinatvanti talli talliya kaadu.
2: Can she be a mother who betrayed God? No.
1: Talli ainappudikini oka daiva visham lopala taanu viruddhamaina marganiki vaste talli leena chedinchavachchu.
2: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: Inka tandri,
2: then father.
1: Hiranyakaspudu,
2: ఫాదర్ హిరణ్య
1: నిరంతరం కూడాను ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్ ఐ విల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు
2: దెన్ ప్రిసెప్టర్
1: అది బలిచక్రవర్తి.
2: దట్ ఈస్ బలిచక్రవర్తి.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువైనా సరే నేను త్యజిస్తానన్నాడు.
2: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
2: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: రాణా హాస్ డ్రివెన్ హర్ అవుట్ ఆఫ్ దిస్ ప్యాలెస్.
1: పతియే దైవం.
2: ద హస్బెండ్ ఇస్ గాడ్.
1: పతియే నా గతి.
2: అండ్ హీఈస్ మై డెస్టినీ.
1: అలాంటి పరిస్థితి లోపల పతిని ఏ రీతిగా నేను వదలటం.
2: హౌ కెన్ ఐ లీవ్ హిమ్.
1: ఇది సందేహం వచ్చింది.
2: షీ డౌటెడ్.
1: ద్వారకకు పోయే ముందుగా ఇది ఏ విధంగా పరిహారం కావాలి.
2: బిఫోర్ రీచింగ్ ద్వారక హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం.
1: రాజభటులతో ఒక్కరిని పంపించింది తులసిదాస్ దగ్గరికి.
2: షీ సెంట్ ఎ మెసేజ్.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
2: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
1: స్వామి,
2: స్వామి,
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
2: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ?
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా?
2: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్?
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
2: దెన్ తులసిదాస్ సెంట్ ఎ మెసేజ్.
1: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మముల నుంచినో భక్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
2: యూ మైట్ హ్యాడ్ నంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఇన్ ది పాస్ట్ లైఫ్, వన్ ఆఫ్టర్ ద అదర్.
1: మెనీ లైఫ్. కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
2: బట్ గాడ్ ఈజ్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ లైఫ్ యూ హ్యావ్ హ్యాడ్.
1: కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
2: యు సాక్రిఫైస్, బి రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్, బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఆ వార్తను వినింది.
2: షీ హర్డ్ ద

0: Oh mind, go to that area of Ganga and Yamuna, the shores along there.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Jamunatir.
0: Oh man.
1: Ganga Jamuna. Irenitikitiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Jamuna. Oh my God.
1: Idi Rechakamu, idi Purakamu, idi Kumbhakamu. Rechaka Puraka Kumbham yokka sthanam Prayaga sthanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti reetiga tyagam chesindi Meera.
0: That is the sacrifice of Meera.
1: కనుకనే దైవానికి విరుద్ధమైనటువంటి మార్గములు ఎవరొచ్చి చెప్పినప్పటికీ ఏమాత్రం మనం వదలకూడదు.
0: ఎనీవన్ మే సే ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఆకాశం ఎత్తిపైన కూలినప్పటికీ సరే ఏమైనా కానీ దైవం నేను వదలను.
0: ది హోల్ ఫర్మమెంట్ స్కై మే ఫాల్ ఆన్ యువర్ హెడ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: అగ్నిని చేతిలో పట్టుకుని మండుతున్నప్పటికీ సరే దైవాన్ని నీవు వదలకూడదు.
0: Doesn't matter even if there is fire on hand, burning all
1: around. Earth
0: may be transmuted into the sky and the sky into earth, but never give
1: up. పరిస్థితి ఎందేనకూడను దైవం యొక్క విశ్వాసాన్ని మాత్రము నిరంతరము గట్టిగా ఉంటుండాలి.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: ఆ విశ్వాసమే నిజమైనటువంటి రక్ష.
0: That faith will protect you.
1: యుద్ధానికి పోతున్నాడు కుమారుడు.
0: The son is going for war.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: And he did namaskar to Subhadra.
1: కాని ఆమె ఏమి ఇస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: At the time Arjuna was not present there, he was in the battlefield.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ది సన్ కేమ్.
1: తదనాలను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు.

0: నువ్వు చెప్పలేము. మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యు ఆ విధంగా చెప్పాడు, నాయన మీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: మీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: మీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటం నువ్వు చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వేరొక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేనురుగుతు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్దిసల్ బలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక. ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: Is it proper on your part to say like this?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి? పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field there enemies and kill them into pieces, why do you say don't?
0: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాన్ని కోసం పాటుపడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ that he, people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahlada kudunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyaganiki punukunnatundi vyaktulu aanaati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli daggariki vachadu kaalaku namaskarinchadu
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Siras paina cheyi unchindi.
1: She laid her hand on his head.
0: Taraka kya suram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha shambara asura veera jampaga chanu vela bhargava suta kidda bhavyaraccha matru dasitvambu manpanarugu vela వినత పుత్రున కిడ్డ విమల రక్ష అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందు దివ్యమావు శ్రీరామరక్ష తోడు నీ

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్ఛ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ,
0: అంత బలమైనటువంటి వాడు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము?
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: ఒక్క క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి మూవ్డ్.
0: ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And the intellectual strength.
0: Daiva balamu leka dasudagunna.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, భుజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: The feeling that I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahma vit brahmaiva bhavati. Nive brahma aipotam.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Nivu lenipoyina sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu nivu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: వి షుడ్ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజన చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: ఆల్ ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ సీక్రెట్ రిచువల్స్ దట్ వి అండర్టేక్ ఓన్లీ గివ్ అస్ సాటిస్ఫాక్షన్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: ద మైండ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి నీవు పరిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్ సోన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరము స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Christmas is always celebrated with great joy and happiness in the divine presence of Bhagavan Baba. People from all over the world congregate to experience love, peace and bliss. Radio Sai now presents a recording of a divine discourse delivered by Bhagavan Baba on Christmas Day in the year 1999.
2: Janma cheta narulu, janma cheta janulu, parisuddha hudayulai. జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు సమత మమత మనుజ హక్కు కాదే సమత మమత మనుజు హక్కు కాదే మనుజు హక్కు కాదే
3: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
4: Prema Swarupulara.
3: Embodiments of love.
4: Janminchagane Manavuni Hrudayamu నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థంగా నివసిస్తూ ఉంటాడు.
3: The time of birth, every human being has got pure, steady, selfless heart.
4: క్రమక్రమేణ పరిసరముల యొక్క వాతావరణము స్నేహితుల యొక్క సంబంధము ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
3: As time passes by, the environment, the company, make him lose his character.
4: ఎట్టి దోషములు లేక ఎట్టి అపచారములు లేక ఎట్టి వాంఛలు లేక నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుడు హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత.
3: In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being.
4: మానవుడు చెడిపోవటం కాని బాగుపడటం కాని ఈ పరిసరం యొక్క ప్రమాణము స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలము గావిస్తుండాలి.
3: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ ది కంపెనీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద టోటల్ లాస్ ఆఫ్ ది హ్యూమన్ క్వాలిటీ.
4: ఇది ఒక పేపర్.
3: దిస్ ఈజ్ ఎ పేపర్.
4: ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుండాలి.
3: ఇట్స్ క్వైట్ స్టడీ అండ్ ప్యూర్.
4: ఎట్టి దుర్గంధము కాని ఎట్టి చెడులు కాని ఈ పేపర్ లో లేదు.
3: దేర్స్ నథింగ్ బ్యాడ్ నార్ ఫౌల్ స్మెల్ దేర్.
4: కానీ ఇదే పేపర్ నందు ఇది కెమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
3: As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal.
4: క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
3: Later it will go to the shop where sweets are sold.
4: ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది.
3: లేటర్ యాజ్ దిస్ సేమ్ పేపర్ ఇస్ యూస్డ్ టు ప్యాక్ పకోడా ఇట్ విల్ హ్యావ్ ది స్మెల్ దేర్.
4: ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంత పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది.
3: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ పేపర్ ఇస్ యూస్డ్ టు ప్యాక్ డ్రై ఫిష్ ఇట్ విల్ హ్యావ్ ది స్మెల్ ఆఫ్ ద డ్రై ఫిష్.
4: ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
3: ఇది సేమ్ పేపర్ యూస్డ్ టు ప్యాక్ ది ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
4: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం.
3: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
4: కాదు కాదు.
3: నో,
4: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
3: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
4: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
3: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
4: ఎట్టి వారి సంఘముతో మనం కూడుతుంటామో ఎట్టి పదార్థముల యొక్క స్నేహముతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
3: యాజ్ ఇస్ ద కంపెనీ దట్ యు జాయిన్ నేచురల్లీ యు క్యారీ ది ఎఫెక్ట్.
4: కనుక మానవుడు మంచి సంబంధాన్ని మంచి సంపర్కాన్ని మంచి పదార్థములను ఆశించాలి.
3: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు ద గుడ్ మెటీరియల్ అండ్ గుడ్ కంపెనీ.
4: ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు.
3: As you join the good company, you reach exalted heights.
4: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పం చేత సంపర్కం చేత చెడిపోవటము బాగుపట్టము జరుగుతూ ఉంటుండాలి.
3: Therefore, the good and bad depends upon the company you join.
4: లోకములు అందరూ జన్మంతో చాలా మంచివారే.
3: In fact, in this world by birth, all are good.
4: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
3: ఇట్ ఈస్ ద బ్యాడ్ కంపెనీ ఫ్రెండ్షిప్ దట్ రూయిన్స్ యువర్ లైఫ్.
4: మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రము విచారించరు.
3: హీఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఈదర్.
4: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
3: ఇట్స్ ఎసెన్షియల్ టు ఎంక్వైర్ అండ్ మేక్ ఫ్రెండ్షిప్.
4: కనుకనే వేదాంతం నందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
3: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness and finally liberation.
4: మన సర్వేంద్రియములు కూడాను మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి.
3: In fact, if you want to have hold on everything, సత్ అనగా ఏమిటి? Join good company. What is sat?
4: అదే సత్ చిత్ ఆనందం. సత్ అనగా పర్మనెంట్, శాశ్వతము.
3: Sat, that which is permanent.
4: అనగా ఏది శాశ్వతం ఈ జగత్తులో?
3: What is permanent in this world?
4: అన్ని అశాశ్వతములే.
3: All are ephemeral, fleeting.
4: ఒక్క దైవత్వం మాత్రమే శాశ్వతము.
3: God is permanent.
4: కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి.
3: Therefore, when you have association with permanent divinity, you will have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
4: Kanuka, motta motta manamu, sangadosham cheta, manam chedipothunnam anetundi satyanni meeru gurtinchadam athyavasaram.
3: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
4: Manavudu puduthunnadu.
3: And is born.
4: అనేక విధమైన సంబంధ బంధవజనను కల్పించుకుంటున్నాడు.
3: ఇన్ ఫ్యాక్ట్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ హిజ్ ఓన్ మేకింగ్.
4: ఎన్నెన్నయో కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు.
3: హీ వాంట్స్ టు డూ మెనీ.
4: కానీ అన్నిటికీ లోపల తనకు తెలియనటువంటి భయము అతన్ని ప్రవేశిస్తున్నాడు.
3: బట్ దేర్ ఇస్ ఫియర్ లేటెంట్ హిడెన్ ఇన్ హిమ్.
4: ఈ భయంను పోగొట్టడానికి, అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
3: ఇట్స్ ఓన్లీ డివైన్ దట్ విల్ మేక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ బి ఫియర్లెస్.
4: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
3: ఎవ్రీ ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ విల్ నాట్ గ్రో ఇన్ టు ద ఫ్రూట్.
4: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
3: ఎవ్రీ ఫ్రూట్ విల్ నాట్ గ్రో రైప్ లేటర్.
4: కాని పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
3: ఎవ్రీ రైప్ ఫ్రూట్ ఇస్ బౌండ్ టు ఫాల్.
4: కనుక మానవుడు పుట్టినాడు,
3: మ్యాన్ ఇస్ బోర్న్,
4: పెరిగినాడు,
3: హీ గ్రోస్.
4: ఆశలను మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు.
3: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ పిక్డ్ అప్ ఆల్ కైండ్స్ ఆఫ్ నెక్స్ అండ్ వేరియస్ అంబిషన్.
4: కాని దానితోనే పతనం పొందుతున్నాడు.
3: వెల్ దేర్ హీ ఫాల్స్.
4: మానవుడు నేర్చుకోవాల్సింది ఏమిటి?
3: వాట్ ఇస్ దట్ మ్యాన్ షుడ్ లెర్న్?
4: మానవుడు పుట్టినాడు, పెరుగుతున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
3: ఇస్ బోర్న్, హీ గ్రోస్ అండ్ ఎంజాయ్స్.
4: మానవుడు అనేక యంత్రములు కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
3: ద సైంటిస్ట్ హస్ ఇన్వెంటెడ్ మెనీ మెషీన్స్.
4: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
3: హి ఇన్వెంటెడ్ మెషిన్ టు రీచ్
4: మూన్. భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
3: హస్ గాట్ సర్టెన్ మెషిన్స్ టు గో రౌండ్ ద ప్లానెట్.
4: ఇది చాలా ఆశ్చర్యకరమైన మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు.
3: ఇన్ ఫ్యాక్ట్ హస్ పిక్డ్ అప్ ఆల్ కైండ్స్ ఆఫ్ నెక్స్ అండ్ వేరియస్ అంబిషన్స్.
4: కానీ దానితోనే పతనం పొందుతున్నాడు.
3: వెల్ దేర్ హీ ఫాల్స్.

0: to reach moon. He has got certain machines to go around the planet
1: Earth.
0: They're mysterious and most wonderful. But
1: అన్నింటికంటే ఆశ్చర్యము అన్నింటికంటే కూడాను అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
0: But God has invented one that is most mysterious and wonderful.
1: అది ఏ ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
0: That is the machine of the human body.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది ఆశ్చర్యమైనటువంటిది.
0: This human body, the machine, is most wonderful, mysterious. What for is this machine invented?
1: Tinatamu, tiragatamu, tragatamu, lobhal anubhavinchukovatam, deeni kosam ee yantranni kanipettadu.
0: Is this machine invented only for food, raiment and shelter, drinking, eating and moving about?
1: Kaadu, kaadu.
0: No.
1: Tinatamu, tragatamu, jeevinchatamu, kukka pashuvadulu kuda jeevistundayi.
0: That kind of eating and roaming about are equally
1: done by birds and beasts.
0: The human life is not given
1: to that.
0: Body is the temple
1: of God. The
0: body is the temple of God.
1: How we are
0: misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ను ఏ విధమైనటువంటి సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్ట గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
0: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు పెద్ద కారు.
0: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
0: You have a key bunch.
1: కానీ ఈ కారును నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
0: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
0: ఇఫ్ యూ నో డ్రైవింగ్, ఇఫ్ యూ డోంట్ నో దాట్ యూ విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహమనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరుచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు నో ద ప్రాపర్ టెక్నిక్ హస్ టు మేక్ యూజ్ ఆఫ్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధమైనటువంటి దుర్గుణములతోనూ దురాచారంతోనూ దుర్గంధంతోనూ ఈ ఉపయోగపెడుతున్నారు.
0: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహములు చేత మోసపడిపోతున్నారు మానవుడు.
0: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: He is not able to know the fundamental truth behind this invention, the human body, the machine.
1: ఏదో పశుపక్షి మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
0: He is just enjoying this sacred body just as like any other bird and beast.
1: దీని నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
0: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే
0: in order to know this truth,
1: దైవ ప్రేమను అనుభవించాలి.
0: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
0: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
0: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
0: Is a true human if he has all these four.
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుండాలి, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
0: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియలీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైమ్ మిస్యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైమ్.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమై కాలమును సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైమ్ టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలం లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ త్రీ పార్ట్స్ ఆఫ్ ద టైమ్.
1: ఇందులో ఒక్క భాగము కూడా సరైన సద్వినియోగపరచడం లేదు.
0: హీ ఇస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వన్ పోర్షన్ ఆఫ్ ద టైమ్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
0: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
0: They think that making proper use of time in
1: కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడా అవిద్యకు

0: ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది అది వారిలో.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ దే వేస్టింగ్ మోర్ టైమ్ ఇన్ అదర్ యాక్టివిటీస్ అదర్ దాన్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
0: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
1: ద హౌస్ హోల్డర్ ఈజ్ ఆల్సో మిస్యూజింగ్ వేస్టింగ్ హిస్ టైమ్.
0: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవలసినటువంటి తన కాలమును పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు. మూడు భాగములు.
1: సన్యాసి an ascetic is also misusing his time.
0: Brahmacharyamu, Gruhastamu, Vanaprastham, Sanyasam. ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
1: All these four categories, celibates, householder, the recluse and renunciants are wasting three portions of the time.
0: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
1: How are they making use of?
0: సత్కర్మల్లో ఎంత ప్రవేశిస్తాడు?
1: How can they take good action?
0: సత్చింతలు ఏ విధంగా చేయగలడు?
1: How can he entertain good thoughts?
0: చేయలేకపోతున్నాడు.
1: It's not possible to him.
0: ప్రయత్నం చేస్తున్నాడు కానీ అహంకారం ఎదుర్కొ పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
1: In fact, he makes every attempt, but it's the ego that comes on the way.
0: కనుకనే మానవుడు మొట్టమొదట ఈ కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
1: Therefore, man should undertake activity to sanctify the time given.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు కదాచన. కర్మ ఎందు నీ అధికారం ఉంటుంది.
1: Therefore, భగవద్గీత declares, you have not every authority.
0: ఫల నిమిత్తమై నీవు భ్రాంతి పడవద్దు.
1: Don't be carried away by
0: ఫల నిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు.
1: Don't waste your time.
0: ఫలాన్ని నీవు చింతించవద్దు.
1: Don't think of the rewards.
0: కర్మను ఆచరించు.
1: Undertake action.
0: అది ఏ నిజమైన డ్యూటీ ఇస్ గాడ్.
1: That's what's meant by duty is God.
0: ఆ యొక్క కర్మనే నీకు దైవత్వ రూపంగా సాక్షాత్కరిస్తాడు.
1: In fact, that we action would manifest in front of us God.
0: భక్తులమే అనుకుంటున్నారు.
1: We consider ourselves as devotees.
0: సర్వీస్ చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: You cannot call yourself a devotee by service.
0: ఆ సర్వీస్ కూడాను దైవభావంతో సర్వీస్ చేయాలి.
1: You have to render service with the divine
0: service. సర్వుల యందు ఉన్నటువంటి దైవమే అని చింతించాలి.
1: Think that God is everywhere in everyone.
0: Ishavasyam idam jagattu annu bhavinchali.
1: Consider that God is present in the entire universe.
0: Nee evaru village vallaku poi seva chesanu.
1: That you have gone to that village and
0: you said. Nee flood vachinatundi vallaku seva chesanu.
1: That I saw those flood victims.
0: Ani ee vidhanga evaruku seva chesanu anukunte idi sariyaina seva kaadu.
1: If you think that you are rendering service to some others, it's no service at all.
0: Deeniki oka chinna udaharana untundadi.
1: A small example.
0: Pavitramainatundi Bhagavatam.
1: భాగవతం స్టాండ్స్
0: భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.
1: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము, దట్ విల్ బి గుడ్.
0: భాగవతంలో సర్వ వస్తుల యొక్క సారము ఉంటుండాలి.
1: భాగవత కంటెంట్స్ ది ఎసెన్స్,
0: సర్వ వేదాంత సారము ఉంటుండాలి.
1: ఇట్ హస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
0: భాగవతము ఐదు అక్షరాలు.
1: భాగవతము ఫైవ్ లెటర్స్.
0: బా భక్తి,
1: బా డివోషన్,
0: గా జ్ఞానము,
1: గా విజ్డమ్,
0: వా వైరాగ్యము,
1: వా రెన్సియేషన్,
0: గా తపస్సు,
1: తపస్సు పెనెన్స్.
0: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
1: విత్ ఆల్ దీస్ ఫోర్ యుల్ హావ్
0: అది ఏ కడపటి అక్షరము.
1: దట్ ఇస్ ది లిబరేషన్, ద ఫైనల్ అల్టిమేట్.
0: కనుక ఈ భాగవతంలో ఉన్నటువంటి గోపకుల యొక్క అంతరాత్మను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఆల్ దిస్.
0: గోపాలుడు గోకులమును వదలి మధురకొచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు.
1: గోపాల లెఫ్ట్ గోకుల అండ్ హస్ గాన్ టు మధుర అండ్ హస్ టేకెన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ షేపింగ్ మోల్డింగ్ ద కింగ్ ఇన్ ద ప్రాపర్ వే.
0: గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ గోకులం వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి.
1: The entire Gokulam looked as if it's barren.
0: Lifeless ga kanipistundadi.
1: It looked as if it's lifeless.
0: Em cheyalanipudi vaaku tochaledu.
1: They didn't know what to do.
0: Tinadaniki tindi gaani, kattadaniki vastram gaani lekapoledu.
1: There's no shortage of dirt for food or clothing.
0: Kaani undi vaaru bhujinchatam ledu.
1: They have food but they couldn't partake.
0: Anni sukhamlu undi kudanu anubhavinchatam ledu.
1: They have all comforts but they could not enjoy.
0: Kaaranam emti?
1: Why?
0: Maa yokka swasastharupudainaatundi Gopaludu maa venta ledu.
1: God Gopala, the very breath of our life, is not here.
0: రాత్రిం పగలు కూడాను చింతిస్తూ వచ్చారు.
1: They are feeling very sorry day and night.
0: దేహములు కృశిస్తూ వచ్చాయి.
1: In fact, they are very weak.
0: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
1: The minds are very much worried.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు
1: Gopala, who was there in Madhura at that time,
0: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి ఇదే ఉద్ధవ సందేశము అని.
1: This is called the message of Uddhava.
0: Uddhava.
1: Uddhava.
0: గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
1: Gopikas are feeling very sad because
0: నీవు వెళ్లి వారికి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచము అన్నాడు.
1: He wanted Uddhava to go over there and teach them, pass on the message.
0: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే.
1: Uddhava is the one of wisdom.
0: గొప్ప వేదాంతియే.
1: He is a philosopher.
0: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే.
1: In fact, he knows how to light the lamp of inner wisdom.
0: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
1: He knows God is omniscient.
0: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
1: God is all pervasive.
0: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: Doesn't matter if you simply know.
0: గోపురములకు వెళ్లి అమ్మా గోపికలారా గోపాలురారా కృష్ణుడు సర్వాంతర్యామి ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు. హిందుకలడు అందులేడని సందేహం వలదు.
1: He went to Gokulam and called everybody here.
0: Sarvata Panipadam.
1: God is everywhere.
0: Sarvata Stutimalloki. Sarvam Uttishtati. Ekkada chusina untunnadu
1: Krishna. His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
0: Appudu Gopikalu navvinaru.
1: Then Gopika smiled.
0: Aa navvukudunu aanandamto navvinatundi navvu kaadu.
1: It's not a smile or born
0: happiness. Navvinaru.
1: They just made fun of it.
0: Ayya Uddhava.
1: Uddhava.
0: Neevu cheppavachchu.
1: You can tell.
0: Kaani దీన్ని అనుభవించగలవా?
1: యు సే ఆల్ దాట్ బట్ హ్యాస్ ఇట్ కమ్ టు యువర్ ఎక్స్పీరియన్స్?
0: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ.
0: మాకు ఇవి మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దట్.
0: సగుణ సాకారమే మాకు అత్యవసరము.
1: వీ వాంట్ ద గాడ్ విత్ ద ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
0: సాకారం లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
1: What taste is there in formless divinity?
0: Plastic wares untai enno chikkutuntai.
1: We have got plastic articles many.
0: Kaani plastic palamulu enno chikkutuntai.
1: You have any plastic fruits?
0: Kaani avanta manam bhujistunnama?
1: Do you eat plastic fruits?
0: Kaani plastic draaksha valene kanapadutundadi.
1: You have plastic grapes too.
0: Kaani aa draakshani manam emaina bhujistunnama?
1: But do you eat them?
0: Ledu.
1: No.
0: Ivanta kudunu maatalu magic le kaari అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
1: దట్స్ ఆల్ జిమిక్స్ ఆర్ వెర్బాసిటీ టు ది వర్డ్ బట్ నాట్ ద బ్లిస్ ఇన్ రియాలిటీ.
0: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
1: యు షో అస్ కృష్ణ.
0: నీ వేదాంతము నీ యోగము నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
1: వీఆర్ నాట్ కన్సర్న్ విత్ యువర్ స్కాలర్షిప్.
0: వాళ్ళు చెప్పారు. అది ఉద్ధవుని చూచి వారు మాట్లాడటం లేదు.
1: దే వర్ నాట్ టాకింగ్ టు ద వర్డ్.
0: వారి హృదయములు భగవంతుడికి అర్పితమైపోయినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ హావ్ సరెండర్డ్ దేర్ హార్ట్స్ టు గాడ్.
0: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
1: కృష్ణ హాస్ స్టోలెన్ అవర్ హార్ట్స్.
0: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
1: సో వీ కాల్ కృష్ణ ఇస్ హరి.
0: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
1: ద వన్ హూ హాస్ స్టోలెన్ ఇస్ హరి.
0: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
1: We have no place for anyone other than Hari. We have only one mind. We don't have many. Even that mind is not with us.
0: కృష్ణుతో పాటు మధురకు వెళ్ళింది.
1: It has followed Krishna to Madhura.
0: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
1: You show us Hari directly.
0: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్ధవుని యొక్క మనసు తిరిగిపోయింది.
1: The declaration that they have only one single mind brought a change.
0: అదియే దైవత్వానికి మూల కారణము.
1: In fact, that's the main cause.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనస్సుతో మాత్రమే మనం అరికట్టాలి.
1: In fact, you can visualize the divine manifestation which is attributeless, formless, pure, unsullied and unpolluted.
0: కృష్ణునికి అర్పితం చేశాము.
1: We have surrendered to Krishna.
0: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
1: We are not prepared to look at anybody's face now.
0: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
1: In the meantime came the butterfly.
0: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
1: Then they sent a message through this butterfly.
0: ఉద్ధవుని వైపు చూడటం లేదు.
1: They didn't look at Uddhava.
0: ఉద్ధవుని వైపు చూపితే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
1: We will be transcending the discipline so they were not looking
0: at
1: Is enough if Krishna is there.
0: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళి నాదమే చాలు.
1: Is enough that if you are able to listen
0: Krishna to the ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణుని యొక్క ప్రేమ తత్వమే మాకు చాలు.
1: Love of Krishna is enough for us to enjoy and experience.
0: ఇతర రూపములు కానీ ఇతర శబ్దములు కానీ ఇతర వాక్యములు కానీ మాకు అక్కర్లేదు.
1: We don't want any other forms or sounds or teachings of anyone.
0: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ హార్ట్స్ ఆర్ డ్రై.
0: కృష్ణుని నిమిత్తమై ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కనులంతా కాయలుగాచినవి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
0: మా కనుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు.
1: వి హావ్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్ ఇన్ అవర్ ఐస్.
0: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
1: అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
0: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
1: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
0: ఇసుకలో పడవను నడపగలవా?
1: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
0: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుగ్గా మారిపోయింది.
1: So our heart is full of sand and desert.
0: దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
1: And don't allow the boat of the message.
0: నీ వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి.
1: Better you go back to your place where you have come from.
0: నిర్గుణ బ్రహ్మము.
1: You believe in attributeless.
0: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
1: We don't want.
0: సగుణ బ్రహ్మమే మాకు సత్యం అవసరం.
1: We want God with attributes.
0: అని చెప్పి
1: so saying
0: నీ వెళ్ళిపోమన్నారు.
1: They want him to return.
0: అప్పుడు ఉద్ధవుడు
1: నేను ఉద్ధవ
0: చాలా తెలివి తెచ్చుకుని నేను జ్ఞానం అనుకున్నాను, నేను జ్ఞానమే కాదు.
1: He picked up his intelligence and he said,
0: నేను పరమ అజ్ఞానం, నేను
1: I'm ignorant
0: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
1: Declaring there is an ignorant one, he handed over to them the message of Krishna, a paper.
0: దీన్ని మీరు చదవండి, అంతే చాలు.
1: He wanted them to read.
0: అయ్యా ఉద్ధవ, మేమున్నది ఎక్కడ ఉన్నాం? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాం, కుగ్రామంలో ఉన్నాం.
1: ఉద్ధవ, we are not living in cities, we are living here in
0: Hamlet. ఏ స్కూల్ కానీ ఏ యొక్క విద్యా విధానం కానీ మాకు ఏమి తెలియదు.
1: In this village there is no school at all.
0: మాకు ఏ మాత్రమూ అక్షర జ్ఞానమే లేదు.
1: We don't have any literacy.
0: మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది.
1: And in fact our entire life got
0: అక్షర జ్ఞానమే లేనటువంటి వారు ఈ లేఖను ఏ రీతిగా మేము చదవగలము?
1: When we don't know alphabets, how do you expect us to read the message?
0: మాకు అక్కర్లేదు, నువ్వు తీసుకుని పోమన్నారు.
1: We don't want this message, but you take it with you.
0: ఏమి కృష్ణుడి యొక్క లేఖను వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ఎజిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
0: రాగ ద్వేషములు కానీ,
1: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్,
0: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ,
1: ఐదర్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్,
0: భక్తునికి పూర్తి సమత్వమే.
1: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
0: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
1: And this devotee Uddhava was angry at the time.
0: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
1: ఏ గోపిక, హావ్ యు నో దట్? సెడ్ ఉద్ధవ,
0: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే డి యు ఆర్
0: జ్ఞానివి.
1: యు ఆర్ పర్ఫెక్ట్లీ టోటల్లీ ఇగ్నోరెంట్.
0: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు రీడ్ ది మెసేజ్.
0: మాకు చదువు రాదు.
1: వీ డోంట్ లెర్న్.
0: అంతే కాకుండా అంతో ఇంతో అక్షర జ్ఞానం తెలిసినప్పటికీ,
1: though we know how to read to some extent,
0: ఆ కృష్ణుని యొక్క లేఖను మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
1: As we pick up the message and start reading, we start shedding the tears.
0: ఆ కంటి దారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
1: All letters will naturally fade out, get erased.
0: మరొక కారణం కూడా ఉంటుంది.
1: There is another reason too.
0: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుంది.
1: In fact, that's burning in our hearts due to separation from Krishna.
0: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుంది.
1: And the separation is something like burning.
0: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
1: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
0: కనుక మా యొక్క అవస్థను నీవేమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making an attempt to know our plight.
0: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
1: We don't want to send through you our message.
0: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్
0: అని చెప్పి,
1: దే సెడ్ సో,
0: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని,
1: టేకింగ్ దట్ హనీ బీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్,
0: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
1: దే వాంటెడ్ హనీ బీ టు కన్వే ద మెసేజ్ to Krishna that he should look at them lifting his eyes at least once.
0: Enda barina madu jeevita sumamunu chiguru pettaga vega cheyamanuma cheyamanuma.
1: Our hearts are barren and dry like a desert. And there's no flowering at all. By his kind, gentle looks, let them flower and blossom.
0: Mabbu grammina madu మానసావీధిలో కృష్ణ భానుని తేజము నిలుపమనుమా నిలుపమనుమా.
1: Across the sky of our mind, they're full of clouds all over there. Let
0: Krishna appear. In fact,
1: our hearts are pitch dark.
0: We don't know
1: where to go
0: in which state. In our
1: hearts which are totally dark and cloudy, let the Krishna light the lamp.
0: ఈ విధంగా వారు సందేశాన్ని పంపుతూ వచ్చారు.
1: That's the way how they send their message.
0: ఇంకా ఈ సందేశం ఈ భ్రమరం ఏ రీతిగా అందించగలదని యోచించి
1: థింకింగ్ హౌ దిస్ బట్ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్.
0: రాధిక చెప్పింది.
1: రాధిక సే
0: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతనలోనే మేము మరణిస్తాం.
1: వీఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
0: కృష్ణ. నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు.
1: కృష్ణ, యాజ్ వీ డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్, వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్, సీ దట్ వీ ఆర్ బోర్న్.

0: Oh God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి ఆ విధంగా మాకు జన్మమిచ్చేవా.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ రౌండ్ యూ.

0: If you are born here, like a flower that blossoms in all its beauty, let me be the honeybee going round you.
1: నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం.
0: ఐ గో రౌండ్ యూ లైక్ ఎ హనీ బీ సింగింగ్ యువర్ నేమ్.
1: అలాంటి జన్మ సాధించు.
0: గ్రాంట్ అస్ దట్ లైఫ్.

0: పరచుకొని పారేదా నేను సెలయేరునై సెలయేరునై.
1: Krishna, as you stand like a Meru mountain, let me be there as a waterfall falling across.
0: Vara samudrude nivaina

0: If you, O Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమే నా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఇస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు అది.
0: ఇట్స్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యష్టి సమస్తి యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతం.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమస్తి దైవతత్వము.
0: That community cosmos is divinity.
1: కాబట్టి వ్యష్టి అనేటువంటిది దైవత్వంతో కూడినప్పుడే సమస్తి స్వరూపాన్ని పొందుతుంది.
0: When once the individual joins the divinity, that takes the form of the universe, the cosmos.
1: ఈ సమస్తి తత్వాన్ని మేము కోరుతున్నాం కానీ వ్యష్టి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: We wanted that cosmic consciousness not at the level of the individual.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు తెలిపినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of Gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు, ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider it service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి ఎందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అన్ని పదార్థముల ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
1: ఏ రూపము ధరించినా
0: ఎనీ ఫామ్ దట్ హి మే టేక్,
1: ఏ వస్తువుగా మారినా,
0: హి మే టేక్ ఎనీ ఆఫ్,
1: ఏ ప్రదేశమునకు పోయినా,
0: మేబీ ఇన్ ఎనీ ప్లేస్,
1: సర్వత్రా దైవ యొక్క స్వరూపమే.
0: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్, నో ప్లేస్ వాట్సోఎవర్ వేర్ యు డోంట్ హావ్ గాడ్.
1: కనుక నేను నేను అని నీవు బలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యు కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఐ. ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడాను నీకు దైవత్వం ప్రాప్తించదు అన్నారు.
0: సో లాంగ్ యు స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్, యు కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడాను కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వి హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మాయందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్, దేర్ అరైజ్
1: నేను నీవు అనేటప్పటికీ ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ, దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దాట్ ఇస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడాను.
0: ఇన్ ఫ్యాక్ట్ దే టాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు,
0: ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్నే అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధనలు చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సీక్రెట్ నేమ్ ది అసోసియేషన్.
1: రిపోర్ట్ కూడా విన్నారు.
0: యూ హావ్ లిసన్ టు ద రిపోర్ట్ ప్రెజెంటెడ్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే డిడ్ మచ్ మోర్ దాన్ వాట్ దే సెడ్.
1: మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ, ది
1: జిస్ట్. అందువల్ల వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్, దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్,
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: మెనీ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్, కెనడా, జర్మనీ,
1: అంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: దే ఆర్ రెండరింగ్ సిమిలర్ సర్వీస్ ఎవ్రీవేర్.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ ది ఎంటైర్ కమ్యూనిటీ వేర్ ఎవర్ దే ఆర్, క్యారింగ్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్
1: కూడా దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ ది మనీ దే ఎర్న్.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు,
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెమ్ వై డు యు డు లైక్ దట్,
1: పిల్లలు సరైన జవాబు చెబుతున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంతా కూడా స్వామి.
0: ఓ స్వామి ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్. మాకు అందించాడు
0: భగవాన్, గేవ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్స్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: Health is the wealth.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామి.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా ధన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా.
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: కట్ట కడపటికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసు.
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: We have eye doctor in our general hospital.
1: ఆమె విడో పాపం.
0: She is a widow.
1: ఆమెకు ఒక బిడ్డ ఉంటుంది.
0: She has a daughter.
1: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
0: She studied in our college.
1: ఆ అమ్మాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది.
0: Now she is in Australia.
1: భర్తతో ఉంటుంది.
0: She is staying with her.
1: భర్తను కూడా మార్పు చేపించింది.
0: She brought a change.
1: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
0: Husband is also serving.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సెడ్
1: ప్రే టు స్వామి. చెప్తుంది నాకెందుకు ఈ బాధ్యత.
0: డాటర్ సేస్
1: ఈ బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: నాకు అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైనటువంటి కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగ పిల్లల్లో ఎవరు కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని చరిత్రలు పురాణములు ఎందుకు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సీక్రెట్
1: స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణములు కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: గతజీవుడు పతిని బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాని.
0: That Savitri belongs to the sacred land who brought her dead husband back to life.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తుచి చంద్రమతి భారతీయ గాదే.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: కులసతీత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతకాదే.
0: In fact Sita who stepped into the furnace and flames
1: కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే.
0: దమయంతి హూ బ్రాట్ డౌన్ ఎంటైర్ థింగ్ టు
1: సప్త సాగర వేసి తక్ష్మాతలమున భర్త తాతే పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కొనుకుని అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నొబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: భారతీయ పుణ్య పుంజుడే లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా ఉంటున్నారు
0: ఇన్ ద లైట్ ఆల్ ఓవర్.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయములు మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యు.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై food freely to all the devotees who will be attending 75th birthday.
1: Satsai messenger of Satsai anaga stree streelanta kuda cheri
0: the alumni association of Anantapur campus, they all have joined.
1: Vaaru chaala pedda plan vesaru.
0: They have in fact a very big plan.
1: Ippudu munchine plan anta konasagutu vachindi.
0: They started executing the plan right now.
1: 1000 bags rice anta teesaru.
0: They are ready with 1000 bags of rice already.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: In fact the membership goes to 3000.
1: ఎవ్వరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: In fact they have no wavering mind.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: In fact the devotion sincerity they have been growing day by day.
1: కనుకనే 75000 శారీస్ అంతా మా స్త్రీలకంతా ఇవ్వాలి అనుకుని వచ్చారు.
0: దే ఆర్ ప్రిపేర్డ్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పారని దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు ఇప్పుడు నుంచి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సిరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: Wisdom the man will have entry to the hall only.
1: మీరు ఎక్కడన్నా చూచిండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: In fact, in the olden days, there in the king's palace, in the Darbar hall,
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: But men have no entry into the palace.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: Woman who symbolizes devotion.
1: అంతఃపురము అనగా ఏమి? అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర, అంత ఇన్నర్ పుర, ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర, ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చును బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానం అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులే.
0: Man considers that the one of wisdom, but actually he is
1: ignorant. They only
0: have textual knowledge, but they have no entry into the inner
1: sanctuary.
0: That's all the bookish knowledge.
1: Kani sthilade matramu practical knowledge.
0: But the knowledge of the women is the practical knowledge.
1: Andaru kaadu kani ekku mandi vaarlokulo untaru.
0: Not all anyway, but majority.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ పుట్టపర్తికి రావాలనుకుంటే మొట్టమొట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టపర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యూ ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులు లేకపోతే మీరు కాలైనా కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలనే నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్, ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఏన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్, షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధములైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: ఆనాటిలో ఉద్ధవుడు అనేటువంటి గొప్ప జ్ఞానిగా భావించేవారు.
0: ఉద్ధవ వాస్ కన్సిడర్డ్ టు బి ద వన్ ఆఫ్
1: ఆ ఉద్ధవుని మనసే కరిగిపోయింది.
0: అండ్ ఇన్ బై ద హార్ట్ ఆఫ్ ఉద్ధవ మెల్టెడ్.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి లోపల ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రే టు కృష్ణ, బ్లెస్ మీ అట్లీస్ట్ విత్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ మైండ్.
1: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
0: They all said that they have single mind, one
1: kani
0: mind.
1: Magavariki enno manasulu unnai.
0: Men have many minds.
1: Kani gopikalu cheppinatundi antarattham adu okkate chaalu. Adhe goppa vedantham.
0: There lies the entire philosophy in the teachings of gopikas.
1: Meeku poyina thuru kuda cheppanu.
0: Bhagavan said last time.
1: Janaka Maharaju aasthanam lopala
0: there in the court of Janaka king
1: Yajnavalkudu veerandaru kuda goppa goppa panditulu anta cheraru.
0: There are great scholars like Yajnavalkya.
1: Kani atariki minchina varu marokaru leru.
0: None would ever excel him.
1: కానీ ఆ సభ లోపల
0: దేర్ ఇన్ ద కోర్ట్
1: గార్గి ఒక్కటి మాత్రమే ఎంచుకుంది.
0: దేర్ స్టూడ్ అప్ వన్ గార్గి.
1: ఆమె ఈ యాజ్ఞవల్క్యుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ యాజ్ఞవల్క్య.
1: కానీ యాజ్ఞవల్క్యుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్య
1: జవాబే చెప్పలేదు.
0: హి కుడ్ నాట్ ఆన్సర్.
1: కానీ యాజ్ఞవల్క్య, మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి.
0: గార్గిసెడ్ యజ్ఞవల్ క్యా నో డౌట్ యువర్ వన్ ఆఫ్ విజ్డమ్ ద గ్రేట్ స్కాలర్ బట్ క్లారిఫై వన్ సింగిల్
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశం మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద స్కై అండ్ ద ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయాను.
0: హీ కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా? నేను
0: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్.
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఎర్త్ యూ ఫైండ్ ద స్పేస్ దేర్, యూ ఫైండ్ ద స్పేస్ ఇన్ ద స్కై.
1: అంతా నాస్తిమైనటువంటిది. ఆకాశం గగనం శూన్యమనేది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ సెడ్ that entire sky over there,
1: anta okate ekam satya prabhudavadanti anta daivatvam tappa marokati ledani.
0: In fact there is only one, the principle of divinity which is pervading all over.
1: Karukani ee naadu manushulani kondalani guttalani chettulani manam bhavistunnam. Ee chettu chettu kaadu, kondalu kondalu kaadu, guttalu guttalu kaadu.
0: In fact we say that there are plants, trees,
1: manushulu manushulu kaadu,
0: human beings are not truly human.
1: Ee tholu bommale
0: and they're just puppets.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యూ విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
0: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్ యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: యద్ భావం తద్భవతి, నీ భావాన్ని పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతా దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని, సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపండి.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తూ
0: యూ కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ observed by Christians.
1: Kani Christians kaadu andaru cheyavalsinattivi.
0: This festival should be observed by all.
1: Anta daiva karyamule.
0: All are God's deeds.
1: Kanuka Christian ani, Muslim ani, Hindu ani ee vidhanga meer ematram veda bhavalu paavinchukodu.
0: We should not fragment, classify, categorize as Hindus, Christians and Muslims so on.
1: Kanuka ee mata bhedamulu dooram chesi
0: We have to give up the differences on grounds of religion.
1: మతిని విశాలపరిచి
0: we have to expand our vision mind.
1: హృదయంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
0: And we have to provide place only for one in our heart.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తిని పెంచుకున్నప్పుడే ఏకమతం.
0: When we have
1: such humanity.
0: When we have the devotion and sincerity, there's only one caste of humanity. We have only one religion, one.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఒకే మతమే.
0: In fact, everyone belongs to that single religion.
1: ఏది ఆ మతము?
0: What is that religion?
1: మానవత్వం అనేటువంటి మతమే మతం.
0: And that's religion of humanity.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: And we should never lose this, get out of this religion of humanity.
1: Human quality, అది పెట్టుకోవాలి.
0: That's what we have to keep always.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: Humanity is not something different.
1: హృదయ స్థాయియందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: The feeling that there dwells God in our altar of our heart.
1: హృదయమే లేకున్నా
0: when there's no heart,
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: హృదయమే లేకున్నా
0: there's no heart,
1: వాడు ముస్లింది కాదు.
0: He is not a Muslim.
1: హృదయమే లేకున్నా
0: when there's no heart,
1: వాడు హిందువు కాదు.
0: He is no Hindu.
1: హృదయమే లేకున్నా వాడు సిక్కు కాదు.
0: When there's no heart, he is not a Sikh.
1: కానీ వాడెవడు?
0: Then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: And we can say there is a demon.
1: వాడు రాక్షసుండే వస్తుందేందు అన్నాడు.
0: And he is such a person.
1: హృదయమే లేనప్పుడు మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: And therefore we have to develop this hearty feeling.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమంలో మాత్రమే గోచరిస్తుండాలి.
0: హియర్ ఇన్ ప్రశాంతి నియమ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ దట్ యూనిటీ ఇన్ ద డివినిటీ.
1: యొక్క క్రిస్టియన్స్ అంతా కూడా ఒక్క ప్రశాంతి నియమంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world assembled
1: here.
0: Christians from all over the world have assembled here. Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వాన్ని లోపల ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏకం సత్య ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగే.
0: ఇన్ ఫ్యాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: దర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్
1: ఎసెన్షియల్. కానీ వీటితో పాటు
0: అండ్ సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్. ఏది
1: ఉంటుందో చెప్పండి.
0: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీని తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంతో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలకు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటికి అర్ధ ప్రపంచం అంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్.
1: కానీ మగవారికి ఏ అడ్డు లేదు.
0: మెన్ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్స్టకల్స్.
1: భార్య అడ్డు పెడితే షట్ అప్ అంటాడు.
0: ఇఫ్ ది వైఫ్ ఆబ్జెక్ట్ షీ విల్ సే షట్ అప్.
1: తల్లిదండ్రులు అడ్డు పెడితే మీకేం సంబంధం లేదంటాడు.
0: అండ్ ఇఫ్ పేరెంట్స్ ఆబ్జెక్ట్ ఈ
1: విధంగా తప్పించుకోవడానికి ఎంత అవకాశం ఉంది మగవారికి.
0: సో మెన్ ఆర్ మోర్ ఫ్రీ.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారును ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్?
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యూ లీడ్ స్పిరిచువల్ లైఫ్?
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యూ ప్రాపగేట్ అండ్ షేర్ ద స్పిరిచువల్ మెసేజ్?
1: ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ ఇస్ యూస్లెస్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
1: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: ధన సంపాదన,
0: మనీ.
1: గుణ సంపాదన చాలా అవసరం.
0: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
1: మీ. ఎంతమంది సంపాదించలేదు.
0: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
1: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
0: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెమ్?
1: ఏమాత్రం లేదు.
0: నథింగ్.
1: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధములు చేతులు చాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
0: ఎస్, ఎర్నింగ్.
1: కానీ ఎంతనో అంత పరిమితంగా ఉంటుండాలి.
0: బట్ ఇట్ షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
0: డెడికేట్ యువర్ బాడీ, ద టైమ్ అండ్ మనీ ఇన్ సర్వీస్ టు సొసైటీ.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది. ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందాది, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
0: యు నో హౌ ద వరల్డ్ ఈస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
1: ఎక్కడ పోవాలన్నా భయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: అండ్ వీఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఇలాంటి దిగులతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. the youngsters should take up this issue and develop
1: fearlessness.
0: And in fact, they are not able to take care of their parents. If you can't take care of parents, whom are you going to take care of tomorrow? First, take care of your family. And see, take care of your village. Serve the village.
1: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
0: Then you can serve the country by and large.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
0: What we have to work for is for the progress of
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: Expect the welfare, progress of the community.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: And you have to develop the patriotic spirit.
1: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
0: And nobody is able to say to which country he belongs to.
1: చాలా అన్యాయము.
0: It's gross injustice.
1: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: This country Bharat is highly
1: sacred. ఇది హిందూ దేశము.
0: This Hindu desha.
1: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
0: If you cannot protect your country, what for is your education?
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్ సర్వ్.
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్
1: ఫలితం. అది దైవమే నీకు రక్షిస్తాడు.
0: గాడ్ విల్
1: దైవమే నీకు ఆ భిక్షను పెడతాడు.
0: God will grant all that you
1: కనుకనే
0: need.
1: ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఒక దేవుని సేవగా మారిపోతుంది.
0: If you serve your country, it amounts to service to God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థినులారా,
0: కింగ్డమ్ మదర్ సాయి,
1: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్, బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
1: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసునా?
0: యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
0: అండ్ యు బి బ్లెస్ బై యువర్ మదర్.
1: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
0: బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
1: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను తెలుసా వహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ విల్ ఒబే అండ్ ఫాలో యు టుమారో.
1: కనుక తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
0: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్, యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
1: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
0: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ సన్.
1: నీవు ఏడ్చవలసి వస్తుంది.
0: దెన్ యు మే హావ్ టు క్రై లేటర్.
1: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడే దాన్ని మీరు సర్దిద్దుకోండి.
0: సీ దట్ యూ డోంట్ హావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్
1: సెల్ఫ్. యద్భావం తద్భవతి, ఇది ఏ వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
0: The truth, the philosophy.
1: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
0: Naturally, as is the action, so is the reaction.
1: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
0: And see, uphold.
1: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
0: There's one noblest thing that you have to acquire.
1: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: The highest and the greatest thing is one.
1: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: There's only one most nectar.
1: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: There's one blissful thing.
1: అది ఏ? దైవ ప్రేమ, దైవ ప్రేమ.
0: That is the divine love. Love for God.
1: ఆ ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: That you acquire.
1: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చు.
0: With that love you can achieve anything in this world.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
0: In order to the recipients of the divine love, serve the society.
1: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్పకు సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
0: Reduce the desire to occupy exalted position and high salary.
1: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
0: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
1: అయితే
0: హౌఎవర్
1: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
0: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
1: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: ప్రేమముదిత మనసు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీరామ.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the auspicious occasion of Guru Purnima. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, the Prashanti Bhajan group will be offering a devotional music program, Guru Vandana, followed by talks by two of our esteemed elders, Sri S.S. Naganand Garu, member, Sri Satya Sai Central Trust, followed by Sri Nimish Pandya Garu, All India President, Sri Satya Sai Seva Organizations. After the two talks, with Bhagwan's blessings, we'll be having an inauguration ceremony of a new facility in the Sri Satya Sai Mobile Hospital, followed by an audio-visual presentation. On the occasion of Guru Purnima, we will then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 p.m., Sri Mahesh Kale and his team of fellow musicians will be offering a devotional music program at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య ఆశీసులతో పరమ పవిత్రమైన గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని సాయి కులవంత్ సభామండపంలోని రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 ప్రశాంతి భజన బృందం వారు గురువందన పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఎస్ఎస్ నాగానంద్ గారు మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ నిమీష్ పాండ్యా గారు ప్రసంగిస్తారు. ఆపై భగవాన్ బాబావారి దివ్య ఆశీసులతో శ్రీ సత్యసాయి మొబైల్ ఆసుపత్రిలో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభిస్తారు. తదుపరి ఒక వీడియో ప్రదర్శన. అనంతరం గురు పూర్ణిమ సందర్భంగా స్వామివారి దివ్య ఉపన్యాసం. సాయి కులవంత్ సభామండపంలోని రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలోని రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు శ్రీ మహేష్ కాళే గారు మరియు బృందం ఒక భక్తి సంగీత కార్యక్రమాన్ని స్వామివారి పాద పద్మముల చెంత సమర్పిస్తారు. సాయి కులవంత్ సభామండపంలోని రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: With this, it's time to end this episode of Radio Sai Bhajan Classroom. If you have any queries or comments, as always, you can write to listener@radiosai.org. The sound engineers for this program are Sunil, Abhishek and Dhananjay. With heart full of gratitude, we offer this program at His lotus feet. You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 27th October 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne sun 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 21 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने इस मधुर प्रवचन में भगवद गीता के अत्यंत महत्वपूर्ण तथ्य सांख्य योग पर प्रकाश डालते हैं। स्वामी ने स्पष्ट किया है कि गीता के अन्य सभी अध्याय इसी सांख्य योग के प्रतिबिंब मात्र हैं। इस सांख्य योग में आत्म और अनात्म तत्वों की विशद व्याख्या की गई है, जिसे सामान्य लोगों के लिए और भी सरल बनाते हुए स्वामी ने अनेक प्रतीकों और उदाहरणों को प्रस्तुत किया है। भगवान बाबा स्पष्टतः कहते हैं कि मोह और अज्ञान में फंस जाने के कारण ही अर्जुन जैसा वीर भी कमजोर पड़ गया, जिसे अपने कर्तव्य का बोध कराने के लिए ही श्री कृष्ण ने सांख्य योग का उपदेश दिया। इस योग का निचोड़ यह है कि सभी नाते रिश्ते ही नहीं, प्रत्युत इसके आधार ये शरीर भी नश्वर ही हैं, जिनकी तुलना श्री कृष्ण ने वस्त्र से की और उपदेश दिया कि इसका त्याग अत्यंत सहज होना चाहिए। आत्मा के यथार्थ ज्ञान से ही मानव में यह विरक्त भावना जागृत हो सकती है।
4: ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించుటలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువను అందించింది. అర్జునుడి యొక్క బలహీనతను శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించాడు. కల్వస విధం అనగా పిరికితనమని కాని లేక శోకమని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు.
3: సాంఖ్య కా అర్థ జ్ఞాన్ హే. ఇస్ జ్ఞాన్ చింతన్ కే అంతర్గత్ అనాత్మ వస్తువో కీ గినతీ కర్తే సమయ సంఖ్యాఓ కో ప్రధానతా దీ గయీ హే. అర్జున్ కీ కమజోరీ ఔర్ శోక కో దేఖకర్ బడే హీ ఊబ్ కే సాథ్ श्री कृष्ण ने कश्मल मिदम कहकर निंदा की। कश्मल मिदम का अर्थ भीरुता, शोक और मनोमालिन्य कह सकते हैं।
4: अर्जुन ये शोकमन को ये पिरिकितनमन को कारण है, मन యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించాడు. కర్పణ్య దోష అని కూడా కృష్ణుడు పదమును ఉపయోగపెట్టాడు. అనగా కుంభకర్ణుడి యొక్క భావమే కర్తవ్యం.
3: హే అర్జున్, ఇస్ కమ్జోరి ఔర్ శోక కా కారణ క్యా హై? తుమ్హారా మనోమాలిన్య హీ వాస్తవిక కారణ హై. శ్రీకృష్ణ నే కార్పణ్య దోష శబ్ద కా ప్రయోగ కియా. కృపణ కా భావ హీ కార్పణ్య హై.
4: కృపణుడు అనగా దరిద్రుడని లోభి అని అర్థములు ఉంటున్నవి. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరి అయినటువంటివి కావు. కారణమేమనగా అర్జునుడు లోభి కాదు లేక దరిద్రుడు కాదు. కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కాని దరిద్రుడు అనేటువంటి అర్థం కాని అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు.
3: కృపణ శబ్దకే దో అర్థ హై, దరిద్ర ఔర్ లోభీ. యే అర్థ అర్జున్ కే లాయక్ నహీ హై, క్యోంకి అర్జున్ లోభీ అథవా దరిద్ర నహీ హై. అతః యే లోభీ అథవా దరిద్ర జైసే అర్థ అర్జున్ కే లియే సహీ నహీ హై.
4: ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయమవుతుంది. అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నవి. సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం, వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖము. జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్కార మాత్రమైనటువంటి తరంగం. ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితం.
3: ఉపనిషద్ అర్థ కే అనుసార్ ఇస్కే లియే అజ్ఞానీ కా అర్థ హీ సమన్విత్ హోతా హై. అజ్ఞానీ హోనే కే కారణ హీ యే దుఃఖ్ ఔర్ మోహ్ ఉన్హే సరాబోర్ కర్తే జా రహే హై. సంయోగ్ సే హీ మోహ్ బన్తా హై, వియోగ్ కే కారణ దుఃఖ్ ఉత్పన్న హోతా హై. జీవన్ సంయోగ్ ఔర్ వియోగ్ కా సంఘర్షపూర్ణ ఉత్తాల్ తరంగ హై. ఇన్ సంయోగ్ ఔర్ వియోగ్ సే సమన్విత్ హీ యహ్ మానవ్ జీవన్ హై.
4: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యయందు చేరినటువంటిది భారత యుద్ధం. ఇది సంధి స్థానం. సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని, ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటిది సంధి. పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి. సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి. కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
3: మహాభారత్ కా యహ్ యుద్ధ భీ ఇన్ దోనో మే ఘటిత్ హువా హై. యహ్ సంధి కా స్థాన్ హై. దో కాలో కా సమన్విత్ రూప్ హీ సంధి హై. ఆనంద్ ఔర్ దుఃఖ కే మధ్య యహ్ సంధి హీ నిహిత్ హై. దిన్ ఔర్ రాత్ కే మధ్య భీ సంధి హీ నిహిత్ హై. సంయోగ్ ఔర్ వియోగ కే మధ్య యహ్ సంధి హీ హై. అతః ప్రత్యేక్ మానవ్ ఇస్ సంధి కాల్ మే సుఖ్ ఔర్ దుఃఖ కే అనుభవ్ ప్రాప్త కర్ రహా హై.
4: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి. అయితే మానవుడు సుఖముని అపేక్షిస్తాడు కాని దుఃఖముని ఏమాత్రం అపేక్షించడు. కనుక ఈ సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషియే ఈ యొక్క జ్ఞానం. ఈ సాంఖ్యయోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన వృత్తి యొక్క ఆత్మతత్వమును బోధించటమే జరుగుతుంది.
3: యాతో పూర్ణ సుఖమే ప్రవేశ కర్నా చాహియే అథవా పూర్ణ దుఃఖమే ప్రవేశ కర్నా చాహియే. పరంతు మానవ్ సుఖ కీ హీ అపేక్షా కర్తా హై, దుఃఖ కీ అపేక్షా బిల్కుల్ నహీ కర్తా హై. సుఖ మే ప్రవేశ హేతు కియే జానే వాలా ప్రయత్న హీ జ్ఞాన్ హై. ఇస్ సాంఖ్య యోగ మే విశేషతః శరీర్ పర్ విరక్త భావనా కో బఢాకర్ ఆత్మ తత్వ జో స్వయం హీ దివ్యత్వ హై కా ఉపదేశ దేనా హీ హోతా హై.
4: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి. ఋషికేశుడనగా ఇంద్రియములకు అధిపతి, గుడాకేశ అనగా ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడు. ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రులకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు. ఈ ఇరువురికి మధ్యయే ఈ విధమైనటువంటి వివాదములు జరుగుతూ వస్తున్నాయి. దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునికి.
3: యహా ఋషికేశ్ ఔర్ గుడాకేశ్ దో శబ్ద హై. ఋషికేశ్ కా అర్థ ఇంద్రియో కా అధిపతి హై. గుడాకేశ్ కా అర్థ జిస్నే ఇంద్రియో పర్ నియంత్రణ కియా హై. అర్జున్ నే ఇంద్రియో కో నియంత్రణ మే కియా. శ్రీకృష్ణ ఇంద్రియో కే అధిపతి హై. ఇన్ దోనో కే మధ్య హీ ఐసే వాద్ వివాద్ హో రహే హై. అర్జున్ కీ దేహాత్మ భావనా హీ ఇస్కా మూల్ కారణ హై.
4: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు అర్జున. మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు. ఈ దేహతత్వం అనేటువంటిది కేవలము జడంతో కూడినటువంటిది. ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి. ఇది కేవలం వస్త్రం వంటిది. ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవునికి సహజం.
3: బంధువో ఔర్ మిత్రో కో దేఖ్ కర్ ఉన్కో హోనే వాలే ఖతరో కీ కల్పనా కర్ అర్జున్ దుఃఖీ హో రహే హై. శ్రీకృష్ణ నే కహా హే అర్జున్ సబ్సే పహలే దేహ కే బారే మే విచార్ కరో. యహ దేహ తత్వ నితాంత జడ హై. యహ జీవ ద్వారా ధారణ కీ హుయీ ఉపాధి హై. యహ ఏక్ వస్త్ర కే సమాన్ హై. మలిన్ ఏవం పురాణ వస్త్ర కో త్యాగ కర్ నయ ఏవం విశుద్ధ వస్త్ర కో ధారణ కర్నా మానవ కే లియే అత్యంత సహజ హై.
4: ఇక్కడ వస్త్రం అనగా కొంతవరకు మనం విచారించవలసినటువంటి విషయం. అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రము ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే. ఇది పాట వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు. అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు. పాట వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో ఏ 90 సంవత్సరంలో ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించడంలో ఎట్టి బాధను ఉండదు. ఇట్లు పాట పడక పూర్వమే యవ్వనమందు బాల్యమునందు ఈ వస్త్రములు వదలటము కొత్త వస్త్రములు వదలనట్టే కదా.
3: యహా వస్త్ర శబ్ద పర్ జరా విచార్ కర్నా చాహియే. మలిన్ వస్త్ర కో త్యాగ కర్ నయే వస్త్ర కో ధారణ కర్నే కా అర్థ ఇస్ దేహ కో త్యాగ కర్ నయే దేహ కో ధారణ కర్నా హీ హై. శ్రీకృష్ణ నే దేహ కో పురాణా వస్త్ర నిరూపిత కియా హై. పరంతు యహాన్ సామాన్య లోగో కో ఏక్ సందేహ హో సక్తా హై. పురాణా వస్త్ర కహనే పర్ ఇస్ దేహ కో 80, 90 యా 100 వర్షో కే బాద్ త్యాగనే మే కోయి చింతా నహీ హోగీ. పరంతు పురాణా హోనే సే పహలే హీ యౌవన్ యా బాల్యకాల్ మే వస్త్ర కో త్యాగనే కా మతలబ్ నయే వస్త్ర కో త్యాగనా హీ హై నా.
4: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టునని ఎట్టనుకోవడానికి వీలవుతుంది. ఇది కొత్త వస్త్రమే. ఇది మన దృష్టిలో దీనికి కృష్ణుడు చక్కని ఒక ఆదర్శాన్ని అందించాడు. మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్ ఒక పట్టును మనం తీసుకుని వచ్చాం. ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో వీరవలో పడవేశాం. ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరం అయిన తర్వాత ఈ బట్టలు సర్దేటువంటి సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
3: 20 వర్షో కి దేహ ప్రాణ త్యాగనే పర్ ఇసే పురాణా వస్త్ర త్యాగనా కైసే సమ్జా జా సక్తా హై. హమారీ దృష్టి మే యహ నయా వస్త్ర హీ హై. ఇస్కే లియే శ్రీకృష్ణ నే ఏక్ సుందర్ ఉదాహరణ దియా. జబ్ హమ్ కిసి యాత్రా పర్ జాతే హై తో వహాన్ సే ఏక్ షర్టింగ్ క్లాత్ లే ఆతే హై. ఉసే హమ్నే ఏక్ అల్మారీ మే డాల్ దియా. 5-6 వర్షో కే బాద్ కిసి అవసర్ పర్ అల్మారీ సహేజతే సమయ యహ కపడా హమే దిఖాయీ పడా.
4: తక్షణమే జ్ఞాపకం వచ్చి అయ్యో నేను ఫలాని సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించుకున్నాడు. ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు. ఇదిగో మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వంగినాడు. వీపు పైన చినిగిపోయింది.
3: यह नया वस्त्र ही है. इसके लिए श्री कृष्ण ने एक सुंदर उदाहरण दिया. जब हम किसी यात्रा पर जाते हैं तो वहां से

0: షర్టు ధరించాడు. ఇదో మన ప్లేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వంగినాడు. వీపు పైన చినిగిపోయింది. కొత్త షర్టు అప్పుడే చినిగిపోయాయి అని మనం విచారిస్తాం. దీని యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కాని బట్ట యొక్క స్టాక్ పాతది.
1: తబ్ అచానక్ యాద్ ఆయా కి అరే ఫలా సమయ మే మైనే హీ ఇసే లియా థా. ఐసా విచార్ కర్ ఏక్ దర్జీ కో బులా కర్ అప్నే మాప్ దేకర్ ఏక్ కమీజ్ సిల్వాయీ, బిల్కుల్ నయీ కమీజ్ పహనీ. ఇస్కే బాద్ ప్రేయర్ హాల్ మే ఆకర్ బైఠనే కే లియే ఝుకా, తురంత కమీజ్ పీఠ పర్ ఫట్ గయీ. అబ్ హమ్ చింతిత్ హోతే హై కి కమీజ్ తో నయీ థీ లేకిన్ ఇత్నీ జల్దీ ఫట్ గయీ. ఇస్కా ఆంతరిక్ అర్థ క్యా హై? కమీజ్ తో నయీ నయీ సిల్వాయీ గయీ, పరంతు ఇస్కా కపడా పురానా స్టాక్ హై.
0: మనము కాలర్లు, ఆర్మ్స్, పాకెట్లు అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు, కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది. అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది. కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాతది. ఇది జన్మాంతరంతో జన్మ జన్మములు ఎందుకు కూడా దీని యొక్క వయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
1: కమీజ్ కే కాలర్ ఆస్తీన్ ఆర్ పాకెట్ సబ్ సిల్వాయ్ తో నయే హీ హై, పరంతు కపడే కా స్టాక్ పురానా హై. ఇసి ప్రకార్ ఏక్ శరీర్ కో ధారణ కర్నా, ఉమ్ర కా బఢనా హమే నయా లగ్తా హై, పరంతు జీవన్ బడా పురానా హై. యహ జన్మాంతరో సే చలా ఆ రహా హై, అనేక జన్మో సే ఉమ్ర కే హిసాబ్ సే చలా ఆ రహా హై.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణ. ఒక పెద్ద మనిషి, ఒక మంచి యువకుడు, ఇద్దరున్నారు. మంచి 25 సంవత్సరం యువకుడు ఒక గుండు పైన సుత్తితో ఒక 20 వేట్లు వేశాడు, కానీ ఆ రాయి పగలలేదు. కానీ కస్తూరిట్లాంటి ఆయన వచ్చి 2 సుత్తులకి అట్ల వేశాడు, అది పగిలిపోయింది. ఈ 20 సంవత్సరం యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ గుండు పగలలేదు, కానీ 80 సంవత్సరం యొక్క వృద్ధుడు 2 వేట్లకే పగిలిపోయింది. దీని ఉండేటువంటి యొక్క మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
1: ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ. ఏక్ బడీ ఉమ్ర కా ఆద్మీ ఆర్ ఏక్ యువక్ దోనో హై. 25 వర్షో కే యువక్ నే ఏక్ హథౌడే సే ఏక్ బడే సే పత్థర్ పర్ 20 బార్ వార్ కియా, లేకిన్ వహ్ పత్థర్ నహీ టూటా. ఇతనే మే హమారే కస్తూరీ కే సమాన్ ఏక్ ఆద్మీ ఆయా ఔర్ ఉస్నే మాత్ర 2 బార్ వార్ కియా, తురంత వహ పత్థర్ టూట్ గయా. 25 వర్షో కే యువక్ కే 20 వారో సే భీ పత్థర్ నహీ టూటా, పరంతు 80 వర్షో కే బూఢే కే 2 వారో సే పత్థర్ టూట్ గయా. ఇస్మే క్యా విశేషతా హై? హమే విచార్ కర్నా చాహియే కి క్యా వహ బలవాన్ హై యా యహ బలవాన్ హై.
0: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం. ఈ 2 దెబ్బలకి అది పగిలిందని మనం భావిస్తున్నాము, కాదు. 22 దెబ్బలకి అది పగిలింది. 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది వెంటబడింది. 2 దెబ్బలు వేసరికి 2 చీలికి పడింది. అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము చారించాడు. ఈ జన్మములో ఈ విధమైన ఉద్దాత్యం కాకపోవడమే దీనిని పూర్తి గావించుకున్నాడు.
1: బూఢే కే 2 వారో కోహీ హమ్ గినతి మే లే రహే హై, హమ్ సోచ రహే హై కి 2 వారో సే హీ పత్థర్ టూట్ గయా హై. నహీ, పత్థర్ 22 వారో సే టూటా హై. యువక్ కే 20 వారో సే వహ నరమ్ హువా, ఇస్కే బాద్ 2 వారో సే టూట్ గయా. ఇసీ ప్రకార్ పిఛలే జన్మ మే అనేక సాధనాయ కర్కే అనేక విషయం కా ఉపభోగ కర్కే దేహ త్యాగ దియా. ఇస్ జన్మ మే బుఢాపే కే ఆనే సే పహలే హీ ఇసే పూరా కర్ లియా.
0: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును, శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాము. కానీ భగవంతుడి దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణములను, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు. అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణం.

0: అనేటువంటివి. ఇది యుగ యుగముల నుంచి, తరతరముల నుంచి, జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి. కనుక ఇవి జీర్ణించిపోయినటువంటివి, ఏ విధంగా కూడా జీర్ణించిపోతాయి.
1: ఇసీ ప్రకార్ హం ఇస్ జన్మ కే ఉమ్ర్ ఔర్ శక్తి ఏవం సామర్థ్య కో ప్రమాణ స్వరూప్ గ్రహణ కర్ రహే హై. పరంతు ఈశ్వర్ బీత్ గయే ప్రమాణో, పరిస్థితియో ఔర్ పరిణామో కో ఆధార్ కే రూప్ మే లేతా హై. ఇసీ ప్రకార్ యే సారే దేహ జీర్ణ హో జానే వాలే హీ హై. యే యుగ యుగ సే, పీఢీ దర్ పీఢీ, జనమ్ జనమ్ సే చలే ఆ రహే హై. అతః యే జీర్ణ హోనే వాలే హీ హై.
0: శీర్తి శరీరం అన్నాడు, అనగా జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీనికి పేరు. మొదలు ఒక మాంసపు ముద్దగా పుడుతుంది, తిరిగి కోమలంగా పెరుగుతుంది, ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది, క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది. ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటిది. ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది. కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు.
1: జీర్ణ హో జానే కే కారణ హీ ఇస్కా నామ్ శరీర్ పడా. పహలే యహ ఏక్ మాంస్ కే లోథ్ కే రూప్ మే జనమ్తా హై, ఫిర్ బడీ కోమల్తా కే సాథ్ బడతా హై, అత్యంత ఆకర్షక్ ఢంగ్ సే బడతా హై, ఫిర్ ధీరే ధీరే యహ వికృత హో జాతా హై. యహ అనేక్ ప్రకార్ సే పరివర్తనో సే గుజర్ కర్ జీర్ణ హో జాతా హై. యహ అనేక్ పరిణామో సే యుక్త హై. యహ అనేక పరిణామో సే యుక్త జడ్ హీ హై, చైతన్య నహీ హై.
0: అయితే మాట్లాడుతుండాలి, తిరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు. గడియారానికి గీస్తే మూడు ముందు తిరుగుతూనే ఉంటుంటాయి, గంటలు కొడుతుంది, బాగా ఇన్ని గంటలు అయితే చెప్పుతుంది. ఇది బాగా కదిలినంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ఇది ప్రాణం ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుందా? ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుండాలి.
1: ఫిర్ సందేహ ఉత్పన్న హోతా హై కి యహ బాతే కర్ రహా హై, ఘూమ్ రహా హై, కామ్ కర్ రహా హై, బఢ్ రహా హై, ఫిర్ యహ జడ్ కైసే హువా? చాభీ దేనే పర్ ఘడీ కి తీనో సూయ్యాం ఘూమ్తీ హీ రహతీ హై, ఘంటియాం బజాతీ రహతీ హై, బతాతీ హై కి ఇతనా సమయ హువా హై. అచ్చీ తరహ సే ఘూమ్తీ రహనే ఔర్ ఘంటియాం బజాతీ రహనే మాత్ర సే క్యా హమ్ కహ సక్తే హై कि इसमें प्राण है? यह केवल चाबी के आधार पर चल रही हैं और घंटियां बजा रही हैं.
0: దైవం యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి. ఈ లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగా దైవత్వం అనేటువంటి దివ్య చైతన్యం లోపల లేకపోతే ఇది ఏ పని చేయలేదు. కానీ జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహం, ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
1: ఇసీ ప్రకార్ ఈశ్వర్ కే చైతన్య కే కారణ యహ శరీర్ భీ చల్ రహా హై, బాతే కర్ రహా హై, దేఖ్ రహా హై, సభీ కామో మే భాగ్ లే రహా హై. జిస్ ప్రకార్ చాభీ కే న దేనే పర్ ఘడీ చల్ నహీ సక్తీ హై, ఘంటియాం నహీ బజా సక్తీ హై, ఉసీ ప్రకార్ ఈశ్వరీయ చైతన్య కే న హోనే పర్ యహ శరీర్ కోయి కామ్ నహీ కర్ సక్తా హై. ఘడీ చల్ రహీ హై, ఘంటియాం బజా రహీ హై, పరంతు శరీర్ బఢ్ భీ రహా హై. యహీ బడా ఆశ్చర్య హై.
0: జడమైతే ఈ పెరగడం ఏంటి? ఈ పెరగడానికి కారణం ఏంటి? జడం పెరగదు కదా పిచ్చివాడ, నిన్నము ఇల్లును ముడిచి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెల కుప్ప కూడా పెరిగిపోతుంది. కనుక దీనికి తిన్నము కూడాను ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెత్తను నిలిపేసే ఇది కూడా పెరగదు.
1: యది యహ జడ్ హై తో యహ బఢనా కైసే? ఐసే బఢనే కా కారణ క్యా హై? జడ్ నహీ బఢతా హై నా. అరే పాగల్, ప్రతిదిన్ ఘర్ బుహార్ కర్ కూడా ఏక్ ఢేర్ మే డాల్తే రహోగే తో కూడే కా ఢేర్ భీ బఢ్ జాయేగా. ఇసీ ప్రకార్ ప్రతిదిన్ ఇడ్లీ దోసా సాంబార్ चटनी और दाल इत्यादि डालते रहने पर यह भी बढ़ते रहेगा। वह कूड़ा डालना बंद करो, यह भी नहीं बढ़ेगा।
0: मन आहार దిబ్బ పెరిగినంత మాత్రం ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటిది. దీనికి చైతన్యవంతమైనటువంటి దైవత్వమే దీనికి ఆధారం. కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
1: హం ఆహార రూపీ కూడా డాల్తే జా రహే హై, ఇసిలియే యహ్ బఢ్తా జా రహా హై. ఢేర్ కే బఢ్నే మాత్ర సే ప్రాణ హోనే కా అర్థ నహీ హై. ఇసి ప్రకార यह शरीर भी एक ढेर के समान है। चैतन्य पूर्ण ईश्वरीय तत्व ही इसका आधार है। इसी चैतन्य को लक्ष्य में रखते हुए तुम अपने कर्तव्यों का पालन करो।
0: अर्जुनुडु अज्ञानी अनि चेप्पटंलो एमात्रं कूडा कोंत अर्थं लेनट्टुगा उंटाडु। अर्जुनुडु अनेक विधमैनटुवंटि विद्यलु यंदु अष्टशत विद्यलु यंदु अग्रगण्युडे कानि ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే. ఒక్కొక్కరు తమ తమ యొక్క శక్తిని, తమ తమ యొక్క బలమును ఒక్కొక్క మార్గం లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు. మానవుని ఎందు ఉండేటువంటి శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైనటువంటి యొక్క అభివృద్ధిని గావించుకుంటారు. అతనికి సంగీత విషయంలో ఉంటున్నంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుండదు. మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు, చిత్రి శిల్పము ఇలాంటి యొక్క మార్గంలో కూడా తమ యొక్క దివ్య శక్తిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
1: అర్జున్ కో అజ్ఞాని కహనా కుచ్ అర్థహీన్ సా ప్రతీత్ హోతా హై. అర్జున్ అనేక విద్యాఓ మే, శస్త్రాస్త్ర విద్యా మే అత్యంత ప్రవీణ్ థే, పరంతు వహ ఆత్మ విద్యా మే పిఛడే హువే థే. एक एक व्यक्ति अपनी शक्ति एवं सामर्थ्य को एक एक मार्ग में प्रविष्ट कराकर उसमें स्पेशलाइज करता है। कोई संगीत विद्या में प्रवीण होता है, परंतु उसे दूसरी विद्या में ऐसी प्रवीणता नहीं होती है। कुछ लोग साहित्य में, कविता लेखन में, चित्रकला और शिल्प कला में अपने सामर्थ्य को बढ़ाते हैं।
0: మనం పోరక్కర్లేదు. మన ఇన్స్టిట్యూట్ నందే అనేక మంది ప్రొఫెసర్స్ ఉంటుంటారు. ఒకరు ఫిజిక్స్ లోపల చాలా ఆక్రమించుతారని అనుకుంటారు, ఇంకొకరు కెమిస్ట్రీలో పోతుంటారు, మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు, ఇంకొకరు బయాలజీలో పోతుంటారు. కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
1: ఉత్నీ దూర్ జానేకి భీ ఆవశ్యకతా నహీ హై. हमारे उच्च शिक्षण संस्थान में ही कोई फिजिक्स में अग्रणी है, तो कोई केमिस्ट्री में, कोई मैथमेटिक्स में कुशल होते हैं, तो कोई बायोलॉजी में। अपने अपने विषय में वे उत्कृष्ट स्थान प्राप्त कर सकते हैं, परंतु इन्हें दूसरे विषयों में उतना कुछ पता नहीं है।
0: వేదములో కొంతమంది వారి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుని ఉంటారు. వేదమును వల్లించుట లోపల మనకు కావడానికి తాటి మీటి మరొకరు లేరు. వేదములో మహాపాండిత్యము తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు. లౌకికములు అతనికి ఏమీ తెలియదు పాపం. కారణమేమిటి? వారి వారి ఉండేటువంటి ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతుంటారు. అదే విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు. మిగిలినటువంటి విషయంలో అతనికి ఏమాత్రమూ తెలియదు. సరిగా
1: వేద ఆర్ శాస్త్ర దో హై. కుచ్ లోగ్ వేదాధ్యయన్ మే అప్నీ పూరీ శక్తి లగా దేతే హై. వేదో కా పాఠ కర్నే మే హమారే కామావధానీ కా సానీ కోయి నహీ రఖతా హై. వేదో మే పూరా పాండిత్య గ్రహణ కియా ఔర్ ఉత్కృష్ట స్థాన్ కో ప్రాప్త కియా, परंतु बेचारे को लौकिक स्तर पर कुछ भी पता नहीं है। इसका कारण क्या है? एक एक व्यक्ति अपनी सारी शक्ति को एक ही दिशा में लगाकर उन्नति प्राप्त करता है। इसी प्रकार अर्जुन शस्त्रास्त्र विद्याओं में सबसे आगे थे, परंतु उन्हें अन्य विषयों के बारे में कुछ पता नहीं था।
0: అన్ని రంగముల యందు అన్ని విషయముల యందు అగ్రగజుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రమే. అందువల్లనే అతనికి సర్వజ్ఞుడు అని పేరు. ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు. సర్వశక్తిమయుడైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు. కనుక సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము ఒక దైవత్వమునకు మాత్రమే.
1: సభీ క్షేత్రోమే ఔర్ సభీ విషయోమే ఏకమాత్ర ఈశ్వర్ హి అత్యంత ప్రవీణ హోతా హై. ఇసిలియే ఉస్కా ఏక నామ సర్వజ్ఞ హై. యహ సర్వజ్ఞ ఈశ్వర్ హి సర్వశక్తిమయ కే రూప్ మే భీ రహతా హై. యహ సర్వశక్తిమయ ఈశ్వర్ హి సర్వవ్యాపక రూప్ మే రహతా హై. అతః సర్వజ్ఞతా, సర్వశక్తిమయతా ఔర్ సర్వవ్యాపకతా మాత్ర ఈశ్వర్ కే హి తత్వ హై.
0: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు. నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది ఒట్ట చంపుకోమన్నాడు. ఈ మోహము చాలా ప్రమాదము చేయించేటువంటిది, నిత్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది. ఈ మోహము తప్ప ఇది అన్యమును ఏమాత్రమూ అంగీకరించదు.
1: శ్రీకృష్ణునే అర్జున్కో ఉపదేశ దియా కే తుమ్ దేహ కో జడ మాన్కర్ అప్నే కర్తవ్యం కా పాలన్ కరో. యహ భీ కహా కి అప్నే దేహ తత్వమే నిహిత్ మోహ కో సమాప్త కర్ డాలో. యహ అత్యంత ఖతర్నాక్ హై. యహ నిత్య ఔర్ అనిత్య కి నిరీక్షణ శక్తి కో వినష్ట కర్ దేతా హై. మోహ కే అతిరిక్త అన్య కిసీ కో నహీ స్వీకార్తా హై.
0: ఒక చిన్న కథ. ఒకనొక సమయంలో దేవేంద్రుడు శాపవశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు. అయితే ఇతను ఈ భూలోకం లోపల పందిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు. ఈ బురద లోపలనే తానొక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు. ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచాడు. నారదునికి జాలి కలిగింది.
1: ఏక్ ఛోటీ సీ కహానీ. ఏక్ బార్ కిసీ శాపవశ్ ఇంద్ర ధర్తీ పర్ సువర్ కే రూప్ మే జన్మే. కీచడ్ సే భరే ఏక్ గడ్ఢే మే జీవన్ గుజార్ రహే థే. ఇసీ కీచడ్ మే అప్నీ పత్నీ ఔర్ బచ్చో కే సాథ్ జీవన్ బితా రహే థే. ఏక్ బార్ ఉసీ మార్గ్ సే గుజర్తే హువే నారద్ నే దేవేంద్ర కో దేఖా. ఉన్కీ ఉస్ హాలత్ పర్ నారద్ కో బడీ దయా ఆయీ.
0: అక్కడికి తిరిగి ఇతని, ఓ దేవేంద్ర, ఏమి నీ అవస్థ? ఎందుకు ఈ విధమైనటువంటి కర్మలు అనుభవిస్తున్నావు? నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంను విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను. నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు. దేవలోకములో సర్వసుఖంలో అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుకురదలో జీవితాన్ని గడుపుతుంటున్నావు. ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదుడు.
1: వహ నీచే ఉతర్ ఆయే ఔర్ ఇంద్ర సే కహా హే దేవేంద్ర, తుమ్హారీ యహ కైసీ బురీ హాలత్ హై, క్యో ఐసే కర్మ కా అనుభవ కర్ రహే హో? మే అప్నీ తపః శక్తి కే సహారే తుమ్హే శాప్ సే ముక్త కరుంగా. క్యా తుమ్హే స్వీకార్ హై దేవలోక్ మే సమస్త భోగో కా ఉపభోగ్ కర్నే కే యోగ్య తుమ్ ఇస్ కీచడ్ మే జీవన్ బితా రహే హో? యహ కైసా కర్మ హై, కైసా పాప హై? ఇస్ ప్రకార్ నారద్ నే అత్యంత దయాపూర్ణ శబ్దో మే కహా.
0: దానికి దేవేంద్రుడు అనేటువంటి పంది చెబుతుందది, నారదా, మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు? ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు. బిడ్డలతో నేను అనుభవించేటువంటి ఆనందం స్వర్గమునందు కూడా కనిపించదు. ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు. అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రులకు కట్టగడపడికి దేవలోకం కూడా విసుగెత్తింది.
1: తబ్ సువర్ కే రూప్ మే ఇంద్ర నే కహా హే నారద్, మేరే ఆనంద మే తుమ్ క్యో బాధా డాల్ రహే హో? ఇస్ కీచడ్ మే జో ఆనంద్ హై వహ దేవలోక్ మే భీ నహీ హై. అప్నీ పత్నీ ఔర్ బచ్చో కే సాథ్ మే జిస్ ఆనంద్ కా అనుభవ కర్ రహా హూ వహ స్వర్గ్ మే భీ నహీ దిఖాయి పడేగా. ఇస్లియే జిస్ రాస్తే సే ఆయే హో उसी से लौट जाओ। अंततः महामाया एवं मोह के वशीभूत हुए देवेंद्र को देवलोक से भी ऊब होने लगी।
0: पड़ने व्यक्ति की कपचुदी మాయాశక్తిని నిర్మూలం గావించుకోవాలన్నా ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి. కనుకనే మొట్టమొదట అర్జునుకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు కృష్ణుడు.
1: మోహమే పడే వ్యక్తికో కుచ్ భీ దిఖాయీ నహీ దేతా హై, యహీ మాయా కీ శక్తి హై. ఇస్ మాయా శక్తి కా ఉన్మూలన్ కర్నే కే లియే ఆత్మశక్తి కే జ్ఞాన్ కో బఢానా చాహియే. ఇసీలియే సబ్సే పహలే अर्जुन को इस आत्मविद्या का उपदेश देने के लिए श्री कृष्ण सन्नद्ध हुए.
0: आत्मविद्यను సరిగా అర్థం చేసుకున్నప్పుడే కర్తవ్య కర్మలు చక్కగా నిర్వర్తిస్తారు. ఆత్మవిద్యను బోధించక కర్తవ్య కర్మలను లేక ధర్మమును బోధించటం చేత ఇవి చక్రముగా తాను చేసుకోలేడు. కనుకనే దీని యొక్క కీలకను ఆధారం చేసుకుని కృష్ణుడు అర్జునుకు ఈ యొక్క జ్ఞానోపదేశం చేయడానికి పూనుకున్నాడు.
1: ఆత్మవిద్యా కో సహీ ఢంగ్ సే సమజ్నే పర్ హీ వ్యక్తి అప్నే కర్తవ్య ఏవం కర్మో కా ఆచరణ కర్ సక్తా హై. ఆత్మవిద్యా కే ఉపదేశ్ కే బినా వ్యక్తి అప్నే కర్తవ్య ఏవం కర్మో అథవా ధర్మ కా ఆచరణ నహీ కర్ సక్తా హై. ఇస్ తథ్య సే అవగత హోనే కే కారణ హీ श्री कृष्ण अर्जुन को ज्ञानोपदेश करने के लिए तैयार हुए.
0: లౌకికమైనటువంటి యొక్క తపోదల చేతను, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది. అయితే ఇవి తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి. భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరైనటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది. కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తుతుంది. మనము దేనిని విన్నామో దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
1: లౌకిక ఉపదేశ, లౌకిక పఠన్ ఆర్ లౌకిక శ్రవణ సే కుచ్ హద్ తక్ మన్ మే పరివర్తన్ ఘటిత్ హోతా హై. పరంతు यह तात्कालिक उफान के समान है. भगवत गीता का श्रवण करते समय हमें अत्यंत आनंद होता है और प्रतीत होता है कि वही सही और सरल मार्ग है. परंतु इसके आचरण के समय यह मन अनेक प्रकार से विचलित होने लगता है. हमने जो सुना है, जिसे पढ़ा है, उसमें हमें प्रवेश करना चाहिए.
0: कृष्ण चैतन्य తాను వ్యాప్త తలపతో దక్షిణ దేశమైనటువంటి యొక్క శ్రీరంగ పట్టణం చేరుకున్నాడు. అక్కడ శ్రీరంగ పట్టణం లోపల దేవాలయంలో అనేక మంది చేరినారు. అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు. ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, వీరు ఆరగించటము జరుగుతూ ఉంటుంది.
1: కృష్ణ చైతన్య యాత్రా కర్తే హువే दक्षिण देश के श्रीरंगपट्टनम पहुंचा. उस श्रीरंगपट्टनम के मंदिर में कई लोग इकट्ठा हुए. वहां एक पंडित भगवत गीता का उपदेश दे रहे थे. पंडित जी गीता पाठ कर रहे थे और शिष्य श्लोक रटते जा रहे थे. पंडित जी के व्याख्यान को सभी ध्यान से सुन रहे थे.
0: ఈ వినేటువంటి ఒక పెద్ద వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు. ఈ భగవద్గీత పుస్తకాన్ని అత్తమందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి. ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి.
1: హాత్ మే పుస్తక్ లియే जो लोग सुन रहे थे वे कभी हंसते, कभी आनंदित होते तो कभी चिंतित हो रहे थे. कोने में बैठकर सुनने वाले में कोई परिवर्तन नहीं था. वह मात्र आंसू बहाता जा रहा था.
0: चैतन्य आ व्यक्ति दगर पोई ये मैया
2: భగవద్గీత పారాయణం, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ గడ్డిదారులు కాచడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు. ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గం పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్ని విసర్జించి ఆ మహాభారత యుద్ధంలో కృష్ణ పరమాత్ముడు ముందు వైపున కూర్చొని వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
1: చైతన్యనే ఇసే దేఖా, वह उसके पास गया और पूछा, क्यों भाई, गीता का पारायण और गीता का प्रवचन इतने आनंदपूर्ण ढंग से हो रहे हैं, फिर तुम्हारे आंसू बहाने का कारण क्या है? तब उसने कहा, स्वामी, वे पंडित जी कौन हैं पता नहीं, मुझे संस्कृत श्लोकों का उच्चारण नहीं आता है, गलत उच्चारण करने के बदले उस ग्रंथ से कुछ सीखने के बदले उनकी चिंता छोड़कर मैं महाभारत युद्ध के उस दृश्य की कल्पना कर रहा हूं जहां श्री कृष्ण रथ में आगे बैठकर गर्दन मोड़कर पीछे बैठे अर्जुन से बातें कर रहे हैं.
0: अर्जुन मुंदु कुर्चोनी నా కృష్ణుడు పైన కూర్చొనుంటే నా స్వామికి మెడ నొప్పి ఉండింది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జును వెనక కూర్చొని ఆ వెతుకుపోయిన తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దానిని చింతించుకొని నేను బాధపడుతున్నాను. అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన భక్తుడు, కృష్ణుల్లో ప్రవేశించాడు, కృష్ణుడు ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు.
1: యది అర్జున్ ఆగే బైఠతే ఔర్ మేరే స్వామి పీచే బైఠతే తో ఉన్హే గర్దన్ మే దర్ద్ నహీ హోతా, परंतु मेरे स्वामी आगे बैठे हैं और पीछे बैठे अर्जुन से बातें कर रहे हैं, जिससे स्वामी को जो कष्ट हो रहा है उसकी कल्पना कर आंसू बहा रहा हूं. तब चैतन्य ने सोचा, यही असली भक्त है, वह श्री कृष्ण में प्रवेश कर चुका है, श्री कृष्ण के प्रेम में प्रविष्ट होकर संचार कर रहा है.
0: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం. నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు. ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కాని తలలోపల చేరదు.
1: పూరే మహాభారత్ యుద్ధ కే దౌరాన్ వహ్ శ్రీకృష్ణ కా సంగీ బన్కర్ अनुभव प्राप्त कर रहा है. चैतन्य ने निश्चय किया कि अनुभव और अनुभूति ही प्रधान है, सुनना और अध्ययन करना उतने प्रधान नहीं है. आज जब गीता का यह प्रवचन हो रहा है तो कुछ लोग लिख रहे हैं, कुछ लोग किताब देखकर पढ़ रहे हैं, ऐसा करने पर सब कुछ पुस्तक में ही रह जाएगा, कुछ भी दिमाग में नहीं पहुंचेगा.
0: సౌందర్యముగా హృదయాన్ని చేర్చదగినటువంటి వాడు, చేర్చవలసినటువంటి వాడు ఈ వ్రాతకోతల్లో ప్రవేశించడు. ఇది బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంది కానీ ఇది భావముతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది. ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు కాని నూలు రాసుకొని ప్రయోజనం ఏంటి? పుస్తకంలో ఉన్న శ్లోకములంతా మస్తకంలో చేర్చుకుంటే మస్తకంలో పుస్తకంగా మారిందేంటుంటారు. కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి. ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం పెట్టి చేసుకోవచ్చు.
1: యథార్థమే जो अपने हृदय में धारण कर लेता है वह इस प्रकार पढ़ने लिखने में प्रवेश नहीं करता है. यह बाह्य रूपी भक्ति होगी, न कि भाव रूपी भक्ति. यदि एक का भी आचरण कर सके तो वह अच्छा है, 100 बातें लिख कर रखने से कोई फायदा नहीं है. पुस्तक में जो कुछ है उसे दिमाग में पहुंचाने पर दिमाग भी एक पुस्तक बन जाएगा. अतः जो कुछ सुना है उसे हृदय में स्थिर कर लेना चाहिए. हृदय में जो स्थिर है हम उसका कभी भी उपयोग कर सकते हैं.
0: అందువల్లే చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి. పాండిత్యముతోన ఒక ప్రవీణతోనూ విద్యతోనూ తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు. అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ పాత్రవేళ్లకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు. నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో. అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయములంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
1: అతః మే ప్రాయః బతాతా రహతా హూ అప్నే దిమాగ్ కో పాండిత్య అథవా ప్రవీణతా అథవా पढ़ाई से भरने की अपेक्षा अपने हृदय को प्रेम से भरो. हे अर्जुन, इन लौकिक संबंध और संबंधियों के बारे में दुखी होकर शोक करने से कोई प्रयोजन नहीं है. अपने हृदय को अंतर्मुखी करो, तभी तुम्हें मेरे उपदेश अच्छी तरह से समझ में आएंगे.
0: శోకింపతగని వారికై నీవు శోకిస్తున్నావు. అశోచ్యన్ అన్ని శోచ అన్నాడు. అనగా శోకించతగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నాడు. నీవు దీనికంత శోకించతగినటువంటి వాడు కాదు. నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి. నీ హృదయం ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి. దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
1: జిస్కే లియే తుమ్హే శోక్ నహీ కర్నా హై ఉసీ కే లియే తుమ్ శోక్ కర్ రహే హో. अशोच्या नन्व शोच स्त्वम. श्री कृष्ण ने कहा, जिसके लिए तुम्हें शोक नहीं करना चाहिए उसी के लिए तुम शोक कर रहे हो. तुम शोक करने के लायक नहीं हो. तुम्हारा हृदय अज्ञान से भरा हुआ है. पहले इस अज्ञान को दूर करना है. इसकी 8 स्थितियां हैं.
0: నీవు ఈ అజ్ఞానము మునిగే ఉంటుంటావు. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు. కనుక నీవు ఈ 8 శేషములను కూడా నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు. మొదటిది వాసన, రెండవది అగ్ని, మూడవది రుణము, నాలుగవది రోగము, ఐదవది ద్వేషము, ఆరోది రాగము, ఏడవది విచారము, 8వది విషము. ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషయంగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
1: జబ్ తక్ యే 8 ప్రకార్ కే క్లేష్ తుమ్హారే హృదయ మే రహెంగే తబ్ తక్ తుమ్ ఇస్ అజ్ఞాన్ మే డూబే హీ రహోగే. క్లేష్ రహిత స్థితి కో జబ్ తుమ్ ప్రాప్త్ కరోగే తభీ తుమ్ జ్ఞాన్ కే యోగ్య బనోగే. అతః ఉస్ స్థితి కో ప్రాప్త్ కరో జబ్ తుమ్హారే హృదయ మే ये क्लेश नहीं होंगे. 8 क्लेश ये हैं: पहला वासना, दूसरी अग्नि, तीसरा ऋण, चौथा रोग, पांचवा द्वेष, छठा राग, सातवीं चिंता और 8वां विष. यदि ये सब चले भी जाएं, लेकिन जरा भी विष बचा रहे तो यह तुम्हारे लिए अनिवार्य हो जाएगा.
0: అంతా ఆడిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి. ఆ చిన్న అగ్ని గాలి వచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరింది. కనుక ఆ చిన్న శేషం కూడా ఉంటూ ఉండకూడదు. రోగం అంతా నయమైపోయింది. ఏదో కాళ్లపైన కొంచెం వాపు ఉంటుండాలి. కానీ ఆ శేషం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చేటట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా కోలుకుంటారు. కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు. అగ్ని శేషం ఏమాత్రం ఉంటుండకూడదు.
1: సారీ యాగకే बुझ जाने के बाद भी जरा सी आग बची रही और हवा बहे तो वह विकराल रूप धारण कर सकती है. अतः जरा भी शेष नहीं रहना चाहिए. रोग का पूरा निदान हो गया, बस पैरों पर जरा सी सूजन बची रही. घर लौटने के बाद यदि अपथ्य करेंगे तो बीमारी फिर से पूरे शरीर में फैल जाएगी. अतः रोग का शेष जरा भी नहीं होना चाहिए, अग्नि का भी शेष नहीं होना चाहिए.
0: ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలంగా వించాలి. కనుకనే ఈ సాఖ్యాన్ని నీకు బోధిస్తున్నారు.
1: ఋణ పూరా చుక్ గయా, మాత్ర 1000 రూపాయల ఉధార్ బచా హై, పరంతు ఇస్కా సూద్ बढ़ता जाएगा, इसलिए वे 1000 रुपए भी चुका देने चाहिए। इसी प्रकार द्वेष जरा भी हो तो उसके बढ़ने की पूरी संभावना होती है। यदि तुम में जरा भी अज्ञान और मोह बचे रहेंगे तो मैं चाहे जितना भी उपदेश दूं परंतु कोई प्रयोजन नहीं रहेगा। अतः इस अज्ञान का पूरा उन्मूलन होना चाहिए। इसीलिए मैं इस सांख्य का उपदेश तुम्हें दे रहा हूं।
0: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైన ఉద్యమం. ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంది. కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 నిమిషాలు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్యయోగమును పూర్తిగా ఆలోచించటమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం. ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి. దీనిని ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను కృష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
1: భగవద్గీత మే యహ సాంఖ్య అత్యంత ప్రధాన విషయ హే. ఆత్మా ఔర్ అనాత్మా కో अच्छी तरह समझ पाएंगे तो अन्य सभी अध्याय इसी के प्रतिबिंब प्रतीत होंगे। अतः इस सांख्य योग के एक एक श्लोक को समझने में 2-3 दिन लगने पर भी हृदयंगम करने का प्रयत्न करेंगे तभी गीता का अध्ययन सार्थक होगा। इसके एक एक शब्द को हीरा मानना चाहिए। इसमें श्री कृष्ण ने आर्य और अनार्य शब्दों की भी सुंदर व्याख्या की है। उपसंहार। भगवत गीता का संपूर्ण सार तत्व उसके सांख्य योग में ही है, जिसे भगवान बाबा ने अपने इस अमृत तुल्य प्रवचन में बड़े ही सरल ढंग से प्रस्तुत किया है। अर्जुन को यथार्थ का बोध कराने के लिए यदि श्री कृष्ण ने शरीर के लिए वस्त्र का उपमान दिया तो स्वामी ने इसी तथ्य को चाबी से चलने वाली घड़ी और कूड़े के ढेर के उदाहरणों द्वारा और भी सरल बना दिया है। सांख्य योग से संबंधित इस प्रवचन में स्वामी ने आत्मा के शाश्वत तत्व, देह की नश्वरता और ज्ञान की अनिवार्यता जैसे जटिल दार्शनिक तत्वों को बड़े ही मार्मिक एवं सरल उदाहरणों के माध्यम से हृदय ग्राही बना दिया है। गीता प्रवचन सुनकर आंसू बहाने वाले एक सरल भक्त के उदाहरण द्वारा भगवान बाबा ने स्पष्ट किया कि जिसमें ऐसी सरल भक्ति भावना होगी वह दैवानुग्रह को अत्यंत सरलता से प्राप्त कर इन माया और मोह के बंधनों से मुक्त हो जाता है। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 21 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
4: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी bringing you 24 hours a day the message of love of Bhagawan Sri Satya Sai Baba.
5: Prema swarupulara
6: embodiments of love.
5: Shanti ni lopala unnadi kani bayate ledu.
6: Peace is within, not outside.
5: Outside no peace, only pieces.
7: Dear listener, Saidam and greetings from Prashanti Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in April 2023.

0: స్వరూపులారా.
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్.

0: There is at the very beginning a cause, a reason, for which there is bound to be an effect or a consequence. So it is, thus man is endowed with his faculties, which in turn he puts them so that he could perform his duties, his karma. Even as he executes his karma, the fruits thereof determine the type of life or the very life itself that he is going to be endowed with at a future date.
1: Divyatma Swaroopulain Yuvakular.
0: Embodiments of the Divine Atma, youngsters.
1: Haindava Siddhanta Haryamun Karma Janma Dharma Brahmamulaneetvanti Nalugu Godalapaina Nirmimpabadinetvantidi.
0: It is in keeping with the ancient Hindu tradition and custom that these have been laid down. Karma Dharma
1: Janma Karma Janma Dharma Brahma అనేటువంటి నాలుగు గోడలపైన నిర్మింపబడినటువంటిది.
0: In keeping with the ancient Hindu thought, we have this, a mansion sitting erect on these four walls of karma, janma, dharma and brahma.
1: ఏ చిన్న గృహము నిర్మింపవలనన్నను దీనికి నాలుగు గోడలు ఉండియే తీరవలేను.
0: Whatever the size of the house that you might construct, it's necessary that it is provided with four walls.
1: అట్టి తరి విశాలమైన అనంతమైన భారతీయ సంస్కృత భవనమునకు ఈ నాలుగు గోడలు ఉండవన్నక్కర్లేదా?
0: When this is the case, what about the huge mansion which is this ancient Hindu thought, the customs and the traditions which are prevailing? Should they also not have these four supporting walls?
1: ఈ నాలుగు గుణములు కూడాను అన్యోన్య ఆశ్రయములై ఉండాలి.
0: Now these four attributes should also have a point of meeting together somewhere.
1: Karma yokka phalitamu tappinadi kaadu.
0: It is not possible for anyone to escape from the consequences of what one does.
1: Telisi chesinanu telisi chesinanu karma yokka phalitamu anubhavinchiye teeravalenu.
0: You may do it knowingly, you may do it unknowingly, but you have got to bear up with the fruits which come thereof.
1: Karma nirupayogamainatundi kaadu.
0: Whatever you do certainly has a sense of fulfillment.
1: Manchi chesinanu chedda chesinanu needu kaakapoyina maroka dinamaina kudanu deeni yokka phalitamunaku manam samsiddhulai untundali.
0: Be it good, be it bad that you do, you have to one day face up to the consequences of your actions.
1: Kanuka karma aneetunte siddhantamu prati manavunaku janmaku moola kaaranamai unnadi.
0: So it is this doctrine of karma which stands as a cardinal principle for every man's life.
1: Karmamuna puttu jeevudu.
0: Man is born through his actions or his
1: karmamunane vruti pondu.
0: He has to live with them.
1: Karmamuna chanun.
0: And he has to die among
1: karmamu darunaku daivamu.
0: And it is this karma again which is the god for every individual.
1: Karmame sukha dukkhamulaku karanamelalu.
0: It is karma again which determines either your joy or sorrow.
1: Ee karma dwara జన్మం మనకు లభించుచున్నది.
0: ఇట్ ఈస్ త్రూ కర్మ అగైన్ దట్ యు ఆర్ ఎండోర్డ్ విత్ దిస్ బర్త్ ఆర్ లైఫ్.
1: ఈ జన్మం యొక్క రహస్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్?
1: శరీరమాద్యం ఖలు ధర్మ దాదనం అని శరీరమంతా కూడాను ధర్మాచరణ నిమిత్తమై ఆవిర్భవిస్తున్నది.
0: దిస్ బాడీ హస్ బీన్ గివెన్ సో దట్ యూ కెన్ అండర్టేక్ యువర్ కర్మ.
1: కనుక శరీరము ద్వారా ధర్మమును ఆచరించాలి.
0: And therein lies the point that through the body you have got to uphold dharma.
1: Dharma acharana valane brahmamunu pondadaniki veelavutunnadi.
0: And when you conduct yourself in keeping with dharma, you can secure brahma.
1: Yenadu dharmamu jagattunandu cheerinchunu aanadu daivamu avatarinchunu anetundidi kudanu geeta yokka pramanamu.
0: The Gita also proclaims that the day dharma declines, God would take form in the form of an avatar and come down.
1: Yetavata ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరించినటువంటి ఒక తత్వములే ఈ మూర్తి భవించినటువంటి మానవత్వము.
0: All said and done, what you see in the form of a body is nothing but a manifestation of God himself who takes the form of a human being to restore dharma.
1: Srishti anaga Isvarechcha yokka prakatane.
0: And what you call creation is a manifestation of the cosmic will.
1: దీనినే ప్రకృతి అని పిలుస్తూ వచ్చారు.
0: We also refer to it as nature.
1: ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ ప్రకృతి యొక్క స్వభావమే కలిగి ఉంటుండాలి.
0: Whoever is born in this nature certainly comes to have the same attributes and qualities of this nature around him.
1: కనుక ఈశ్వరేచ్ఛను ప్రకటముగా ఆవించేటువంటి నిమిత్తమే మానవత్వం అవతరించినటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: So we should realize the truth that this creation is nothing but a manifestation of the cosmic will.
1: Aithe ee prakruti chaitanyamunu evariki manam arpitam gavinchali.
0: Now all that goes in this creation, who's going to offer it to whom?
1: Swarthamunaka kaadu.
0: Is it for the sake of one's own selfish needs?
1: Toti manavulaka kaadu.
0: Is it for the fellow beings around us? No.
1: Evariki chesinanu ye karmalu aacharinchinanu ఈశ్వర ప్రీత్యార్థం అనేటువంటి భావంతో ఆచరించినప్పుడు సర్వము కూడాను దైవమునకే చెందుతుంది.
0: వాట్ ఎవర్ యు డూ వాట్ ఎవర్ యు మే పర్ఫార్మ్ ఇఫ్ యు ఆర్ టు బి ఇన్స్పైర్డ్ బై ద ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్లెజర్ ఆఫ్ గాడ్ దెన్ దట్ ఇస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుకని సర్వ కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో ఆచరించడమే ప్రధానమైనటువంటి మానవుని లక్ష్యము.
0: So the uppermost motive in you should be that whatever is being done as an act of worship to the Lord.
1: కనుక ఈ కర్మలలో ప్రధానమైనటువంటిది మానవత్వమునకు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజన్మంగా ఉంటుంటాది.
0: Now here contains the very essence of this karma. When an individual is first born from the mother's womb,
1: ఈ సహజ జన్మము సహజంగానే ఇది శూద్రత్వము అని చెప్పవచ్చును.
0: Now this is the natural type of birth.
1: అనగా ఎట్టి నియమములు లేనటువంటి ఒక స్థితి.
0: Now this is a natural state.
1: తదుపరి గాయత్రీ మంత్రోపదేశం జరిగిన తర్వాత ఈ సంస్కారం జరిగిన తర్వాత తాము ద్విజుడుగా రూపొందుతున్నాడు అనగా రెండవ జన్మంగా ఉంటుండాలి.
0: Now this is the first birth as such. After you have been given the Gayatri mantra, that signifies the dawn of the second birth for you.
1: గాయత్రీ అనగా గాయత్రి ఛాందసా మాత అని సర్వ వేదములకు మాతృస్వరూపిణి గాయత్రి.
0: Now what is this Gayatri mantra? It is the very embodiment of the quintessence of the Vedas. It is verily the mother herself.
1: Gayalanaga jeevulu ani artham.
0: Now the meaning of the word Gaya is jeevas or the forms of individuals.
1: Anaga jeevulunu poshinchetvantadi pranamulanu rakshinchetvantade Gayatri ani kodanu deeni yokka artham.
0: So Gayatri is that which protects and fosters all life forms.
1: కనుక ఇట్టి గాయత్రి మంత్రోపదేశం ద్వారా ఈనాడు మనము రెండవ జన్మ మెట్టాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: సో యూ మస్ట్ రియలైజ్ ద ట్రూత్ దట్ టుడే ఆన్ బీయింగ్ గివెన్ దిస్ గాయత్రి మంత్ర యూ హావ్ బీన్ వెరీలీ గివెన్ ఎ సెకండ్ బర్త్.
1: దీనిని నియమములుగా పాటించి తత్వమైన మార్గంలో మనం అనుసరించినప్పుడు క్రమక్రమేణ మనం వేదాధ్యయనం చేయటకు అర్హులమవుతాము.
0: Now when you start chanting this mantra, bound to a certain code of conduct and rules, then certainly you'll be able to reach the fulfillment of this mantra.
1: Vedadhyayana samayam nandu atani viprudu ani moodo janmanga parinamistu vacharu.
0: Then you have the third stage or third form of life when he's called viprudu, when he starts chanting the Vedas.
1: Ee moodo janmanga pariganinchustu vachinappudu kramakramina vedamunu adhyayinchatam వేదం యొక్క అర్థమును గుర్తించుకోవటం దానికి తగినట్టుగా వర్తించడం ఈ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ రావాలి.
0: Now even as you try and understand and chant the mantras in the Vedas, you must try and understand the significance of the mantras contained therein and thereby start putting them into practice, thereby live the Vedas verily every second of your life.
1: ఈ వేదాధ్యయనం వల్ల బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
0: Through this medium you shall certainly succeed in attaining Brahma.
1: ఈ బ్రహ్మతత్వమును గుర్తించుకున్నటువంటి తరుణమునందే ఈ బ్రాహ్మణత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
0: Now it's only when you have acquired the state of Brahma that you could be called a Brahmana.
1: కేవలం జన్మ బ్రాహ్మణమే కాకుండా కర్మ బ్రాహ్మణ కూడాను అత్యవసరము.
0: A Brahmana need not necessarily be by virtue of his birth. He could also be one by virtue of what he does.
1: జన్మ కర్మ బ్రాహ్మణత్వమే ప్రధానమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది కూడాను గుర్తిస్తూ రావాలి.
0: We should also realize and continue to realize the truth that these two are essential points to understand.
1: కనుక బ్రాహ్మణత్వం అనగా కేవలం జన్మమునందు మాత్రమే బ్రాహ్మణత్వం పాటించటం ఇది సరికాదు.
0: What you mean by a brahmana or the nature of a brahmana could be acquired not merely by birth but also through what one does.
1: Brahma tattvamunu gurtinchukunnatundi sthiti ende brahmanatvam cheppukodagu arhudam avutam.
0: We really become deserving of being called a brahmana only when we have understood and attained the state of brahma.
1: Ee gayatri mantravanu 3 velalu endu ucharistu ravalani neemistu vacharu.
0: Now it has been laid down that this gayatri mantra has to be chanted 3 times a day.
1: Pratasandhya, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని సంధి కాలములు ఎందే దీనిని ఉచ్చరించాలని కూడా నియమిస్తూ వచ్చారు.
0: Now the 3 timings are the morning hours, the afternoon hours and the evening hours.
1: సంధ్య అనగా 2 కాలములు చేరేటువంటి ఒక స్థితి.
0: Now we talk of the word sandhya meaning a confluence of 2 different times.
1: ప్రాత సంధ్య అనగా రాత్రి తెల్లవారి ఈ రెండు చేరినటువంటి సమయమే ప్రాత సంధ్య అన్నారు.
0: ద ఫస్ట్ వన్ ప్రాత సంధ్య ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ ద నైట్ ఇంటు డే టేక్స్ ప్లేస్.
1: సాయం సంధ్య అనగా పగలు రాత్రి ఈ రెండు చేరేటువంటి యొక్క సంధిని సాయం సంధ్య అన్నారు.
0: లైక్ వైజ్ ద ఈవినింగ్ ఆర్ దోస్ వేర్ ఇట్స్ అ ట్రాన్సిషన్ బిట్వీన్ డే లైట్ అండ్ నైట్.
1: ఇంకా మధ్యాహ్న సంధ్యాన తెల్లవారి మధ్యాహ్నము రెండు కూడేటువంటి సమయంలోకి మధ్యాహ్న సంధ్య అన్నారు.
0: అండ్ ది పాయింట్ ఆఫ్ టైమ్ విత్ రిగార్డ్ టు ది ఆఫ్టర్నూన్ సెషన్ ఈజ్ వేర్ యు మూవ్ ఫ్రమ్ ది మార్నింగ్ సెషన్ టు ది ఆఫ్టర్నూన్.
1: మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు.
0: మ్యాన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ 3 గుణస్.
1: కేవలం ఈ గుణములు ఒక జీవులకు మాత్రమే కాకుండా కాలములకు కూడాను గుణములు నియమిస్తూ వచ్చాయి.
0: Now these 3 attributes are not necessarily confined to man as such. Even time has these attributes.
1: కాలమును కూడాను సత్వ రజో తమో గుణములు కూడా ఉంటున్నాయి.
0: We also talk of time having sattva raja and tamo gunas.
1: ఈ కాలమునకు సాత్విక గుణం ఏమిటి అనేటువంటిది విచారించాలి.
0: Now what is it that you talk about time as being sattvic and night?
1: ఇంకా మధ్యాహ్న సంధ్యాన తెల్లవారి మధ్యాహ్నము రెండు కూడేటువంటి సమయంలోకి మధ్యాహ్న సంధ్య అన్నారు.
0: అండ్ ది పాయింట్ ఆఫ్ టైమ్ విత్ రిగార్డ్ టు ది ఆఫ్టర్నూన్ సెషన్ ఈజ్ వేర్ యు మూవ్

0: ఈ కాలమునకు సాత్విక గుణం ఏమిటి అనేటువంటిది విచారించాలి.
1: నౌ వాట్ ఇస్ ఇట్ దట్ యు టాక్ అబౌట్ టైమ్ యాస్ బీయింగ్ సాత్విక్.
0: ఈ మూడు గుణములకు కూడాను ఒక దినములో 24 గంటలు ఉంటుందది.
1: నౌ ఈచ్ ఆఫ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ హస్ గాట్ 24 అవర్స్ టు గో బై.
0: ఈ 24 గంటలు కూడాను ఒక్కొక్క గుణమునకు 8 గంటల చొప్పున విభజిస్తూ వచ్చింది.
1: Over a day you have 24 hours and each of these three gunas takes up 8 hours by itself.
0: Sattvika gunamu 8 gantalu.
1: Sattvik 8 hours.
0: Rajasika gunamu 8 gantalu.
1: Rajasik 8 hours.
0: Tamasikamu 8 gantalu.
1: And tamasik 8 hours.
0: Ee kalamulu kudanu aya reetulalo neemistu vachindi.
1: So this period of time 24 hours has been distributed equally.
0: Sattvika gunamu yokka 8 gantalu emiti?
1: What are these 8 hours of sattvic?
0: Tellavaru jamuna 4 gantalu modalukoni suryodayamaina tarvata 8 gantala varaku kudanu idi 4 gantalu sattvikam.
1: Now when you talk of the time from 4 am in the morning to 8 am we are taking care of 4 hours now.
0: Mari sayankalamu 4 gantalu nunchi ratri 8 gantala varaku 4 gantalu.
1: And then we take a clean sweep and go to the evening session 4 pm to 8 pm again 4 hours.
0: ఈ రెండు కాలములు సాత్విక గుణముల యొక్క కాలము అన్నారు.
1: These two stretches of time 4 hours apiece have been put down under sattvic.
0: తెల్లవారుజామున 4 గంటల మొదలు 8 గంటల వరకు.
1: Morning 4 am to 8 am 4 hours.
0: రాత్రి 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ 8 గంటలు కూడాను సాత్విక గుణములు.
1: And then again in the evening 4 pm to 8 pm 4 hours. 4 plus 4 8 for sattvic.
0: ఇంకా తెల్లవారు 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు రాజసిక గుణము. ఇది 8 గంటలు.
1: And then during the daytime from 8 am to 4 pm 8 hours under rajasic.
0: ఈ 8 గంటలు కూడాను రాజసికంగా భావిస్తూ వచ్చారు.
1: These 8 hours during the day have been given to the rajasic attribute.
0: ఈ రాజసిక కాలమునందు సర్వ జీవులు కూడాను తమ తమ కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉన్నారు.
1: It is during this period of time that all life forms keep doing whatever is to be done by them.
0: కేవలము ఒక మానవ జీవులే కాకుండా పశుపక్షి మృగాదులు కూడాను తెల్లవారు 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడాను తమ కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: Not merely men but also animals and the like do what is expected of them during these 8 hours.
0: కార్మికుడు, కర్షికుడు, వ్యవహారికుడు, వ్యవసాయకుడు, ఇంకా ఉద్యోగస్తులు వీరందరూ కూడాను తెల్లవారు 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఆచరించేటువంటి కాలమంతా కూడాను రాజసిక కాలమనే చెప్తూ వచ్చాయి.
1: The factory worker, the agriculturist, the farmer and anybody that you can think of has to work or does his work during these 8 hours put down for the rajasic one.
0: కనుక సాధారణంగా ప్రతి మానవుడు కూడాను రాజసిక కాలమునే తాను అనుభవిస్తూ వస్తున్నాడు.
1: So we find that every individual certainly has an experience of this rajasic time.
0: ఇంకా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఉండేటువంటి కాలమునే తామసిక కాలము అన్నారు.
1: And then we have the night time, night period 8 pm to 4 am 8 hours again for the tamasic quality.
0: ఇది మనకు తామసికం అనేటువంటిది దీని యొక్క స్వరూపమే మనకు నిరూపిస్తూ వస్తుండాలి.
1: That it is indeed tamasic we know by the very nature of our experience.
0: రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రించటమే దీని యొక్క స్థితి.
1: The chief quality that you associate with it is sleep during this period of time.
0: అనగా నిద్ర అనేటువంటి తామసిక లక్షణం అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి.
1: That is sleep is being equated to tamasic in this equation.
0: కనుక మనము సాత్వికమైనటువంటి యొక్క తెల్లవారుజామున 4 గంటల మొదలు తెల్లవారు 8 గంటల వరకును సత్కర్మలు, సదాచారములు, సత్ప్రవర్తనలు, సత్సంగములు, ఇంకా సత్సాధనలు కూడా సలపటంలో దీనికి ఒక సార్థకత ఉంటుండాలి.
1: సో వీ హ్యావ్ దాట్ డ్యూరింగ్ ద సాత్విక్ టైమ్ 4 AM టు 8 AM అండ్ 4 PM టు 8 PM వన్ అండర్టేక్ టాస్క్ విచ్ వుడ్ బి కాల్డ్ గుడ్ అండ్ నోబుల్ విచ్ వుడ్ ఫర్దర్ వన్స్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్.
0: కనుక ఈ కాలమును మనము చక్కగా గుర్తించుకుని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని అనుభవించడం లోపల మానవత్వం దివ్యత్వం ఒకటికలో ఎట్టి సందేహము ఉండదు.
1: బై బీయింగ్ బౌండ్ టు సచ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టైమ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్ అండ్ బై ప్రాపర్ అప్రిసియేషన్ ఇట్స్ ఓన్లీ దెన్ కెన్ వీ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది తెల్లవారుజామున 4 గంటల నుంచి తెల్లవారు 8 గంటల లోపలనే మనం ఏదో ఒక కాలము నియమించుకుని ఈ గాయత్రి మంత్రమును ఉచ్చరించాలి.
1: నౌ దిస్ గాయత్రి మంత్ర హ్యాస్ టు బి టేకెన్ అప్ ఫర్ చాంటింగ్ ఎనీ టైమ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ 4 AM టు 8 AM.
0: సాయంకాలం 4 గంటల మొదలు రాత్రి 8 గంటల లోపలనే ఏదో ఒక నిర్ణీత కాలము మనము ఈ గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ రావాలి.
1: లైక్ వైజ్ అట్ ఎనీ సెట్ టైమ్ బిట్వీన్

0: 8 PM should we undertake the chanting of this mantra?
1: Gayatri mantra anetundi sarvadaita swaroopam.
0: Gayatri mantra is the very embodiment of all forms of God.
1: Idi oka matamunakku kaani, oka kulamunakku kaani, oka lingamunakku kaani, oka sthayiku kaani sambandhinchinatundi kaadu.
0: It does not belong to any caste, any religion or any sect as such. It is
1: idi 9 విధములైనటువంటి వర్ణ స్వరూపంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూనివర్సల్ ఇన్ ఇట్స్ స్కోప్ అండ్ హస్ గాట్ 9 చీఫ్ అట్రిబ్యూట్స్ ఆఫ్
1: కలర్స్. భూ, భువః, సువః, తత్, సవితుర్, వరేణ్యం, భర్గు, దేవస్య. ఇది 9 రకములైనటువంటి వర్ణలతో కూడి ఉంటుంది.
0: ఇట్ హస్ గాట్ 9 ఆఫ్ దీస్ కాంప్లెక్షన్స్ అసోసియేటెడ్ విత్ దిస్ మంత్ర.
1: ధీమహి, ఈ అనేటువంటిది ఒక ధ్యానమునకు సంబంధించినటువంటిది.
0: Dhimahi is something which pertains to meditation.
1: Diyu yonu prachodayat anaga naaku manchi buddhini anugrahinchamani ee oka prarthana kinda cheruthu vastundi.
0: And then we have the last two where you talk about a prayer. It is in the form of a prayer to Lord that you be endowed with a proper
1: intention. Gayatri mantramu varnana dhyanamu prarthana ee moodinte oka sammilitamainatundi swaroopamu.
0: So this Gayatri mantra is a mantra where you have these three coming together, a description, a sort of meditation and a prayer as such.
1: Vyavastha bhedamunu patti antakaranamunaku naalugu perlu neemistu vacharu.
0: Now what goes on within you depending upon the situation, the circumstance, are classified as under
1: sankalpamulato koodinappudu manassu ani dinni pilustu vacharu.
0: When we talk of sankalpas we use the word mind or manas.
1: Chanchalatvamuto koodinappudu dinine chittamu ani cheptu vacharu.
0: When there is this element of being wavering we talk of chitta.
1: Dinni vicharanato koodinappudu buddhi ani cheptu vacharu.
0: When you have the element of discrimination associated with it we talk of buddhi or intellect.
1: Mamattamato koodinappudu ahankaram ani pilustu vacharu.
0: And when you have this motive of selfishness you talk about ego or ahankara.
1: Kanuka ikkada oke antakaranamulaku manasani chittamani buddhi ani అహంకారం అని ఒక పరిణామ పేర్లు.
0: సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దేర్ ఇస్ బేసికలీ వన్ ఎంటిటీ విచ్ ఇస్ బీయింగ్ గివెన్ డిఫరెంట్ నేమ్స్, మైండ్, చిత్త, ఇంటలెక్ట్ అండ్ ఈగో ఆర్ అహంకారం.
1: ఇక్కడ మనసు, బుద్ధి ఈ రెండింటి యొక్క తత్వములో విభేదమును మనం కొంచెం విచారించాలి.
0: Now we would do well to understand the basic differences between mind on the one hand and intellect.
1: Manasanukriti vibhedamuto undetvantidi.
0: Now mind is something which has got as its nature something a divisive tendency.
1: Buddhi abhedamuto undetvantidi.
0: Intellect is beyond such divisions.
1: Kanuka buddhi oka vidhamainatundi advaita matam ani kuda nenu cheppavachunu.
0: So this intellect is something associated with advaita.
1: విభేదము ద్వైతముతో కూడినటువంటిది.
0: Where you have a division taking place it is ద్వైతం.
1: ఈ ద్వైతముతో కూడినటువంటిది ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుంది.
0: Now where you have this element of divisiveness around where you tend to see more than one thing
1: buddhi anekatvamuloni ekatvanni nirupistundi.
0: Mind tends to see too many where there is only one whereas intellect tries to see one where there are many.
1: Kanuka manam chesetunte sarva sadhanalu kudanu anekatvamuloni ekatvanni gurtinchatame kaani ekatvamunu anekatvanga vibhajinchadam kaadu.
0: So what we must try to do is try and see the underlying unity in the diversity of things not the other way around.
1: Kanuka ee gayatri mantram anetundi అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేటువంటి పవిత్ర మంత్రం.
0: దిస్ గాయత్రి మంత్ర ఈజ్ దట్ సేక్రెడ్ మంత్ర విచ్ టెల్స్ యూ దిస్ అండర్లైయింగ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ ఆఫ్ థింగ్స్.
1: ఈ ఏకత్వం వలనే మనకు దివ్యత్వం కానీ ఒక విధమైన పవిత్రత కానీ మనకు లభ్యమవుతుంది.
0: అండ్ అగైన్ ఇట్ ఈస్ త్రూ దిస్ సింగిల్ పాయింటెడ్ విజన్ ఆఫ్ ఆర్స్ కెన్ వి పాసిబ్లీ శాంక్టిఫై అవర్ లైఫ్స్.
1: లోకములో మృతిక ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: In this world we have mud or clay in one form as such.
1: Kaani matti okkatainappatikini paandamulu aneka roopanga untuntai.
0: This clay could be one but the forms that it could take could be different.
1: Suvarnam okkate ainappatikini aabharanamulu anekanga untuntai.
0: Likewise gold is one but ornaments could be many.
1: Ide vidhamugane aatma okkate ainappatikini jeeva roopamulu anekanga untuntai.
0: So also atma is one but the forms of individuals are many.
1: గోచీరం ఒక్కటే అయినప్పటికీ గోవులు అనంతంగా ఉంటుంటాయి.
0: మిల్క్ ఈజ్ వన్ బట్ ద కౌస్ కుడ్ బి మెనీ ఇన్ డిస్క్రిప్షన్.
1: అయితే ఈ జగత్తులో ఎక్కడ చూసినప్పటికీ రూపము నామము ఈ రెండు తప్ప అన్యము మనకు అనిపించడం లేదు.
0: బట్ దెన్ ద వరల్డ్ అరౌండ్ యూ యూ సీ దట్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్ యూ డోంట్ హ్యావ్ ఎ థర్డ్ ఎంటిటీ.
1: ఈ ప్రపంచమనగా ఏమిటంటే రూపనామముల మిళితమే అని చెప్పవచ్చును.
0: దిస్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ వేర్ యు హావ్ ఎ కేస్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ప్రివైలింగ్ టుగెదర్.
1: ఒక్క రూపము ఒక్క నామం.
0: వన్ ఫామ్ వన్ నేమ్.
1: అయితే ఈ రూపనామముల్లో రూపము నిరంతరం కూడాను మారుతుండేటువంటిది.
0: Now between these two, name and form, it is a form which continually changes.
1: ఇది క్షీణించేటువంటిది.
0: Something which withers away and fades away.
1: కట్టకపడికి అదృశ్యమయ్యేటువంటిది.
0: And finally it disappears and goes.
1: రూపము అదృశ్యమైనప్పటికీని.
0: Though the form could disappear.
1: రూపము మార్పు చెందినప్పటికీని.
0: Though the form could undergo changes.
1: నామము మాత్రము నిత్య సత్యమై ఉండేటువంటిది.
0: The name as such remains one and the same and changeless.
1: ఏ విధముగానగా ఇప్పుడు ఒక గోవు. ఈ గోవు అనేటువంటి రూపము నాశము కావచ్చు.
0: An example here, we talk of a cow. The cow could go with the passage of time.
1: కాని గోవు అనేటువంటి పేరు మాత్రము స్థిరంగా ఉంటుంది.
0: But the name that you have given it to it, the cow, that remains forever.
1: అదే విధముగానే అనేక రూపములు పోయినప్పటికీ ఆ రూపముల యొక్క నామము శాశ్వతంగా ఈ జగత్తులో నిలిచి ఉంటుంది.
0: In the same manner, the forms could disappear, but the names which have been given to the forms would last forever.
1: ఈ నామమును మన ఆధారంగా తీసుకున్నప్పుడు నామి మనకు సులభంగా లభిస్తుంది.
0: సో వెన్ యూ టేక్ ద నేమ్ యాజ్ ద బేసిస్ యూ కెన్ సర్టన్లీ సెక్యూర్ ఇట్ ఈజీలీ.
1: ఒక్క వ్యక్తికి ఏదో కొన్ని గుర్తులు చెప్పి 10 మందిలో మనం గుర్తించమంటే అది కూడా చాలా కష్టంగా ఉంటుంది.
0: నౌ యూ ట్రై అండ్ ఐడెంటిఫై ఎ పర్సన్ ఇన్ సో మెనీ వేస్ ఇన్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇట్ కుడ్ స్టిల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు ఐడెంటిఫై ద పర్సన్.
1: కోటి మందిలో ఉండినటువంటి ఒక వ్యక్తి పేరును మనం ఉచ్చరించినప్పుడు ఆ వ్యక్తి తాను లేచి నిలబెడతాడు.
0: బట్ ఈవెన్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ ఆఫ్ ఎ క్రోస్ క్రో పీపుల్ ఇఫ్ యూ టు కాల్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ హీ వుడ్ జస్ట్ గెట్ అప్.
1: నామం వల్ల ఎంత మంది యందు ఉండేటువంటి వ్యక్తిని అయినప్పుడు మనం గుర్తించడం అతి సులభం.
0: సో త్రూ దిస్ నేమ్ ఆఫ్ హిస్ యూ కెన్ రికగ్నైజ్ అన్ ఇండివిజువల్.
1: అదే విధముగాని భగవత్ నామము అనేటువంటి దానిని మనం ఆధారంగా చేసుకున్నప్పుడు నామి అనేటువంటి తత్వాన్ని మనం సులభంగా చేరవచ్చును.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు టేక్ యాజ్ ద బేసిస్ ద లార్డ్స్ నేమ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫార్మ్ విచ్ హస్ టేకెన్ దట్ నేమ్.
1: ఒక స్టేషన్ పేరు మనం గుర్తించుకున్నప్పుడే మనము ఏ విధంగానైనా కూడా టికెట్ అందుకుని ప్రయాణం సల్పవచ్చును.
0: వన్స్ వీ నో ద నేమ్ ఆఫ్ ద స్టేషన్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద టికెట్ ఫర్ దాట్ పర్టికులర్ స్టేషన్ అండ్ అండర్టేక్ యువర్ జర్నీ.
1: స్టేషన్ పేరే మనకు తెలియనప్పుడు ఏ గ్రామమునకని మనం ప్రయాణం చేయాలి?
0: వెన్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద స్టేషన్ హౌ కెన్ యూ పాసిబ్లీ ప్రొసీడ్ ఆన్ యువర్ జర్నీ.
1: కనుకనే పేరు ప్రధానము కానీ రూపం ప్రధానం కాదు.
0: సో ఇట్ ఇస్ ద నేమ్ విచ్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ నాట్ ద ఫార్మ్ అస్ సచ్.
1: కనుకని ఈ గాయత్రి అనేటువంటి యొక్క నామమును మనం ఉచ్చరించినప్పుడు ఈ యొక్క ప్రాణతత్వం అనేటువంటి యొక్క సావిత్రి తత్వం లోపల తదుపరి ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం లోపల కూడాను మనము కొంత ఆనందమును అనుభవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: సో వెన్ వి అండర్స్టాండ్ ద ఫుల్ ఎఫికసీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ గాయత్రి మంత్ర will we be in a position to understand the true nature, the underlying unity, the atmic principle prevailing in all different forms.
1: Kalukane gayatri savitri saraswati ee moodu kalamulu yendu moodu perlanu dharinchi murti bhavinchinatvanti okka devi ee gayatri.
0: Now who is this gayatri? She is a goddess having different names depending upon the three times, gayatri, savitri and saraswati.
1: Ee gayatriki panchamukhi ani kudanu maroka peru.
0: Gayatri is also known as the five-faced one.
1: Motta modati mukhamu om idi oka mukhamu.
0: The first is om.
1: Bhur bhuvasvaha idi rendo mukhamu.
0: Second is bhu bhuvasvaha.
1: Tat savitur varenyam moodo mukhamu.
0: Then third tat savitur varenyam.
1: Bhargo devasya dhimahi nalgo mukhamu.
0: Fourth bhargo devasya dhimahi.
1: Diyo yona prachodayat aido mukhamu.
0: Fifth diyo yona prachodayat.
1: Idi panchamukhi swarupamu.
0: So it has got these five faces.
1: ఈ పంచముఖి స్వరూపమునందు పంచ ప్రాణములుగా నిలిచి ఉంటుండాలి.
0: And this Gayatri is present in these five faces by very the life forces as such.
1: పంచ ప్రాణములు కూడాను రక్షించేటువంటిది ఈ గాయత్రి కనుక ఇతనికి గాయతే త్రాయతే ఇతి గాయత్రి అన్నారు. ఈ గాయలను రక్షించేటువంటిది కనుక ఈమె గాయత్రి అన్నారు.
0: And she protects and fosters all life forms. So she is called Gayatri, the one benefactor and the protector.
1: ఈ ప్రాణములు రక్షించేటువంటి సమయమునంది ఈమెని సావిత్రి అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: During the time when she is protecting thus, she is called Savitri.
1: భారతీయ గ్రంథము యందు మీరు విని ఉంటారు సావిత్రి సత్యవంతుణ్ణి రక్షించుకుంది. ఈ సావిత్రి ఎవరంటే పంచప్రాణ స్వరూపిణి.
0: You may have read in the scriptures that Savitri protected Satyavanta.
1: సత్య జీవితమును సావిత్రి రక్షిస్తుంది అని దీని యొక్క అంతరార్థము.
0: What it means is that Savitri certainly protects and guides those who lead a life of truth.
1: తెలివితేటలను అభివృద్ధి పరిచే సమయంలో ఈమె గాయత్రి.
0: When she is trying to further your qualities, your innate qualities, intellect.
1: ప్రాణములను రక్షించే సమయంలో ఈమె సావిత్రి.
0: She is called Gayatri. When she protects your life, she is called Savitri.
1: వాక్కును కాపాడే సమయంలో ఈమెని సరస్వతి.
0: And when she protects and fosters your word, she is called Saraswati.
1: కనుకనే గాయత్రి, సావిత్రి, సరస్వతి అని ఆయా సమయములందు మానవత్వంలో ఉండేటువంటి యొక్క వాక్కును, ప్రాణములను, బుద్ధిని రక్షించేటువంటి యొక్క స్వరూపిణి కనుక సర్వదేవతా స్వరూపిణి అన్నారు.
0: So we find that this goddess protects the word, the life and the intellect. So she protects in every way the individual as a whole. So we have Gayatri, Savitri and Saraswati.
1: ఈ గాయత్రి, సావిత్రి, సరస్వతి యొక్క తత్వాన్ని సాయం సమయమునందు, ప్రాత సమయమునందు ఈ గాయత్రి మంత్రమును ఉచ్చరించడం అత్యవసరము.
0: Now it is necessary, absolutely, that you chant this mantra either in the early hours of the morning or in the evening hours.
1: ఇది కేవలము మధ్యాహ్న సమయమునందు ఇది పితృకార్యంగా భావిస్తూ వచ్చారు.
0: Now during the midday time, this has also been taken up for chanting, but with a certain purpose.
1: కానీ సాధన సమయమునందు మాత్రము సాయంకాల సమయము, తెల్లవారు సమయమే మాత్రమే పవిత్రమైన సమయంగా నిరూపిస్తూ వచ్చారు.
0: But when you look upon it as a form of sadhana, then it is the morning hours and the evening hours which are to be gone by.
1: తెల్లవారు ఒక మూడు పర్యాయములైనా, సాయంత్రం ఒక మూడు పర్యాయములైనా పిల్లలు గాయత్రి మంత్రమును ఉచ్చరించడం చాలా మంచిది.
2: The children should try and chant this mantra at least 3 times in the morning hours, 3 times in the evening hours.
3: ఈ విధంగా దినము కూడాను మనం ఉచ్చరించుతూ రావటం చేత మన యొక్క కర్మల యొక్క శేషం ఏమాత్రం కూడా మనల్ని బాధించకుండా ఉంటుంది.
2: When we do this, then we can certainly free ourselves from the fruits of our karma.
3: ఏనాటి మంత్రోచ్చరణ ఆనాటి పాపములను హరింపచేస్తుంది.
2: It is said that the day's chanting takes care of whatever sin.
3: ఏ విధంగా అనగా
1: మనము ఒక షాపుకు పోయి అప్పుతో మనము ఏదైనా సామాను పుచ్చుకొని వచ్చినప్పుడు ఈ అప్పు పెరిగిపోవటమే కాకుండా అప్పు వడ్డీ కూడా పెరిగిపోతుంటది.
0: How is this possible, you might ask? An example, when you go and buy a certain thing on loan, not only does the loan get increased, but also the interest on it multiplies.
1: అట్లు కాకుండా ఆ అంగటి లోపల మనం నగదు ఇచ్చి సామాను తీసుకుని వచ్చే ఈ అప్పు లేదు, అప్పుకు వడ్డీ పెరగదు.
0: On the other hand, if you are to give something for the sake of taking something from the shop, there is no loan to be cleared, nor is there any interest to be cleared.
1: Manam appu tichukovatam valla em ayipothundalante manaku nelaku vacheyatvanti okka jeetam anta kodano appuku daginatvanti vaddike chellipothundali.
0: When you have borrowed something on loan, then you find that whatever you have earned, you have got to be spending on clearing the loan and the interest thereof.
1: Vaddi chellinchadaniki inta sama padutunte inka appu enaadu teeredi.
0: It also is possible that the interest itself could be a terrifying one. How can you clear the loan by itself?
1: Kanuka manamu eppatikappade kudano dabbu ichi manam saamaanu teesukochinappudu ee appu ledu, appuku tagina vaddi undadu.
0: So when you try and clear your dues as and when you buy a particular thing, no loan, no interest.
1: కనుక తెల్లవారి లేచింది మొదలు గాయత్రి మంత్రం మూడు పర్యాయములు ఉచ్చరించి తిరిగి రాత్రి పండుకునే సమయంలో గాయత్రి మంత్రాన్ని మూడు పర్యాయములు ఉచ్చరించడం వల్ల మన పాపముల యొక్క పరిహారము ఆ ఒట్టి చెల్లిపోతుంది, అసలు అనేటువంటిది కూడా ఉంటుండదు.
0: So in the same manner, chanting the Gayatri mantra 3 times in the morning and then 3 times in the evening before you go to bed would take care of the fact that all your sins in the form of the loan and interest are cleared off.
1: ఈ విధంగా మంత్రోచ్చారణ చేయటం చేత మానవుడు అకర్మ స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: By chanting the mantra thus with this feeling, then he can certainly transcend beyond this karma.
1: దీనిలోనే నిష్కామ కర్మ కూడాను ప్రారంభమవుతుంది.
0: And from what he does, he goes to the state of నిష్కామ కర్మ.
1: ఎప్పటికప్పుడే కూడాను మనము పవిత్రుడుగా మనం మారిపోతుంటాము.
0: And then and there you are sanctifying your lives.
1: ఈ విధముగా జీవితం యొక్క సమస్యను, జీవితం యొక్క లక్ష్యాన్ని మనం సాధించడానికి ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య అది ప్రధానమైనటువంటిదిగా మనం గుర్తించాలి.
0: So in order that we may understand the significance and reap the benefits thereof, know the significance of the morning hours and the evening hours.
1: కాని కొంతమంది తెల్లవారి సాయంకాలం కూడాను ఈ సంధ్యావందనం చేయటం లోపల మాకు కాలం చరిగిపోదని కూడా భావిస్తుంటారు.
0: But then there are those who feel that I do not get time either in the morning hours or in the evening hours for this.
1: మీకు కాలము కావాల్సినంత ఉంటుంది.
0: You do have time indeed.
1: కావాలంటే త్రోవే లేదా రావాలంటే ప్రేమే రాదా అని మనం చేయాలంటే ఎంతైనా మనం చేయొచ్చు.
0: Where there is a will, there is a way, it is said. If you really want to do a thing,
1: మనం కాలమును ఎంతో వ్యర్థముగా విస్తున్నాము.
0: We do fritter away our time.
1: ఆ వ్యర్థ కాలములో ఒక క్షణ భాగం మనము సార్థకం గావించుకుంటే జన్మమే సార్థకం అవుతుంది.
0: A fraction of the time that you waste, if it is directed towards this end, you are going to purify yourself.
1: పొని నువ్వు తెల్లవారు స్నానం చేస్తావు కదా, ఆ స్నానం చేసే సమయం లోపలే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ స్నానం చేస్తే గాయత్రి మంత్రం ఉచ్చారణ కాకుండా గాయత్రి మంత్రమునకు అభిషేకం కూడా జరిగినట్టు అవుతుంది.
0: You do have a bath every day. So even as you have your bath, if you are to chant this mantra, you are not only chanting the mantra and deriving the benefits thereof.
1: మాధ్యాన సమయం లోపల నీవు భుజించే సమయంలో మూడు పర్యాయములు గాయత్రి మంత్రం చేసి నీవు భుజిస్తే ఆ గాయత్రి మంత్రమునకు నైవేద్యం చేసినట్టుగా ఉంటాయి.
0: It becomes a form of worship. So also during the afternoon, as you eat your food, if you are to chant this mantra, the food becomes sanctified.
1: కనుక ఏ మంత్రమును మీరు ఉచ్చరించినా ఉచ్చరించకపోయినప్పటికీ గాయత్రి మంత్రం అనేటువంటిది అన్ని విధముల కూడాను మానవత్వమునకు చాలా సార్థకతను అందిస్తుంది.
0: యు మే ఆర్ యు మే నాట్ చాంట్ ఎనీ అదర్ మంత్ర, బట్ డూ రిమెంబర్ బై చాంటింగ్ ద గాయత్రి మంత్ర ద బెనిఫిట్స్ ఆర్ దేర్ ఫర్ యూ టు సీక్ అండ్ సెక్యూర్. కనుక
1: ఇట్టి సార్థకమును గావించేటువంటి యొక్క మంత్రోపదేశం జరిగినటువంటి దినం కనుక ఈనాడు ద్విజుడు మీరు రెండవ జన్మం ఎత్తినటువంటి వారుగా అవుతారు.
0: Today is the day when you have been given this Gayatri Mantra. It is verily the day where you have had your second birth.
1: ఈ రెండో జన్మమును సార్థకం గావించుకున్నప్పుడే విప్రత్వం అనేటువంటి ఒక మూడో జన్మంలో మనం ప్రవేశిస్తాము.
0: So purify and sanctify the second life of yours so that you become deserving of the third stage, Viprattva.
1: ఈ విప్రత్వం అనేటువంటి సార్థకం గావించుకునేటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించాలి.
0: And from then onwards, you will proceed onto the state of Brahma.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మతత్వాన్ని గుర్తించుకునేది ఏ రీతిగా అంటే మన యొక్క నిజతత్వాన్ని మనం భావించుకోవాలి.
0: హౌ డు వి అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్రహ్మ? ఓన్లీ వెన్ యు హావ్ అండర్స్టూడ్ యువర్ ఓన్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ బ్రహ్మతత్వానికి మనం ఏ రీతిగా అర్హులమవుతాము అధికారులమవుతామని విచారించినప్పుడు దీనికి ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
0: వెన్ వి ఆస్క్ ఎ క్వశ్చన్, వెన్ డు వి బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ బ్రహ్మ, వెన్ కెన్ వి అండర్స్టాండ్ ఇట్, ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: తాళి కట్టక మూర్పు అన్యముగా ఉండినటువంటి కన్య తాళి కట్టిన తర్వాత భర్త యొక్క ఆస్తిలో అర్ధ అధికారి అవుతుంది.
0: ఎ గర్ల్ బిఫోర్ బీయింగ్ మ్యారీడ్ టు ఎ పర్సన్ వుడ్ బి ఎన్ ఏలియన్ ఆర్ ఎ ఫారినర్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ షీ డిజర్వ్స్ ద రైట్ ఆఫ్ క్లెయిమింగ్ బై రైట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ వాట్ ఎవర్ ద హస్బెండ్ హ్యాస్ ఆర్ గెట్స్.
1: మంగళసూత్రము కట్టుక పూర్వము అన్యకన్యగా ఉండినటువంటి యొక్క తత్వమునకు ఈ అర్ధ అధికారము రావటంలో దీనికి ఏది కారణం?
0: Now what is it that marks out the earlier state of being a foreigner and the present state of deserving something by right?
1: ఈ సూత్రమును ధరించటమే.
0: That which has conferred on her this right is that sacred thread which has gone round her neck.
1: అదే విధముగానే దైవత్వమునకు శరణాగతి అనేటువంటి ఒక తత్వమునకు దూరముగా ఉండినంత వరకు నీవు అన్యుడిగానే ఉంటావు.
0: In the same manner, so long as you are not given to this state of surrender, you are a foreigner and alien to the Lord.
1: శరణాగతి తత్వం అనేటువంటి సూత్రమును ధరించిన తర్వాత దైవత్వము యొక్క శక్తిలో నీకు అర్ధభాగం లభిస్తుంది.
0: Once you have worn this thread around your neck, this thread of surrender, you become one with him and you can claim that right.
1: అక్కడ నీకు అధికారం కూడాను లభిస్తుంది.
0: You have become deserving and you secure the right to demand from God half of whatever he wants.
1: Kanuka daivatvamunaku oka vidhamainatuvanti aatmaarpitam aneetuvanti okka margaanni manu kontha varakunu prayatnapurvakanga sadhinchali.
0: So through effort we should try and reach this state of surrender towards God.
1: Idi ye vidhanga manaku labhistundante ee gayatri mantrochana chestu chestu chestu raga kramakramina idi oka vidhamainatuvanti poorna sthitini pondutundi.
0: How is this possible, you might ask? Then, continuously chanting this Gayatri Mantra, you yourself will reach a state of fulfillment, a sense of feeling that you have achieved something.
1: అందుకోసమని చిన్న చిన్న పిల్లలకు గాయత్రి మంత్రోపదేశం చేయటంలో మరొక అంతరార్థం కూడా లేకపోలేదు.
0: Now certainly there is an inner meaning in this Gayatri Mantra being given to young children.
1: Diyo yono prachodayat. గాయత్రి మంత్రోపదేశం జరగక పూర్వము తాను ఒక విధమైనటువంటి మంకుగాను లేక సోమరిగాను లేక విధమైనటువంటి మొద్దుగాను ఉండవచ్చును. గాయత్రి మంత్రోపదేశం చేసిన తర్వాత చురుకుగా చదవటము, మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ కావటము, తెలివితేటలు పెరిగిపోవటము ఇలాంటివంతా మనకు ప్రత్యక్షంగా గోచరమవుతుంటాయి.
0: Now we have in this mantra the concluding words, Dhiyo Yona Prachodayat. The meaning is, before you have been given this mantra, you have been backward intellectually, mentally, a bit lazy, and a few negative points to your credit. But after you have been given this mantra, you have become sharper by the intellect, you have become more zealous, more enthusiastic, and certainly smart, and you certainly qualify to get better marks, better ranks, and first classes in
1: what? సూర్యోదయమునకు పూర్వము ఏ విధంగా కూడాను చిమ్మ చీకటి కమ్మి ఉంటుండునో ఆ విధంగా మనకు ఈ గాయత్రి మంత్రోపదేశమునకు పూర్వము మనకు అజ్ఞానాంధకారం అనేటువంటిది చీకటి కప్పి ఉంటుంటది.
0: Before the rise of the sun in the morning, everything is enveloped in darkness. Even as the rays of sun shoot up, this darkness is dispelled. So also, as you have been given this mantra, the darkness of ignorance is dispelled.
1: సూర్యోదయమైన తక్షణమే ఏ విధంగా అంధకారం అనేటువంటిది పటాపంచలం అవుతుందో ఆ విధంగా గాయత్రి మంత్రం అనేటువంటి ధియో యోన ప్రచోదయాత్ ఈ యొక్క గాయత్రి మంత్రమైనటువంటి కిరణములు అభివృద్ధి అయ్యే కొలది కూడాను మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి దూరం పోయి ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములతో పల మానవుడు వికసిస్తాడు.
0: The rays of the sun scatter and dispel the areas of darkness. Darkness has no place where the rays of the sun rise. So also, once your intellect blossoms forth by virtue of your having been given this mantra, your intellectual rays will take care of the ignorance which has been persisting in you. Drive it away, drive it aside, and endow you with intelligence, with a lot of capacity to do things, and certainly a sense of fulfillment.
1: ఈ పిల్లలు గాయత్రి మంత్రమును రెండు వేళల కూడా ఉచ్చరించి మంచి గుణవంతులు విద్యావంతులు తెలివితేటలు గల వారిగా అభివృద్ధి అయి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి మూర్తులుగా రూపొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: సో ఫ్రమ్ టుమారో ద చిల్డ్రన్ బై వర్చ్యూ ఆఫ్ చాంటింగ్ దిస్ మంత్ర ఇన్ ద మార్నింగ్ అవర్స్ అండ్ ఇన్ ద ఈవినింగ్ అవర్స్ మే దే బి ఎండోడ్ విత్ ఎ రేర్ ఇంటెలిజెన్స్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫార్చ్యూన్స్ విచ్ విల్ బి ప్రిసైడింగ్ ఓవర్ దేర్ డెస్టినీస్. They would become highly qualified, they would become model citizens, ideals, so that the future of the country would be safe in their hands. This is my blessing.
1: ఇప్పటికే పిల్లలకు కొంచెం అధిక కాలం అయిపోయింది. సాయంకాలం 5 గంటలకు తిరిగి మనకు సభను మనం ప్రారంభిస్తాము. ఇప్పుడు పిల్లలందరూ కూడాను బ్రహ్మచారి బంతి అని ఉంటుంటుంది. ఈ వటువులందరూ కూడాను ఇప్పుడు వెళ్లి బ్రహ్మచారి బంతిలో కూర్చొని చక్కగా భోంచేసి విశ్రాంతి తీసుకుని 5 గంటలకంతా ఇక్కడ రావాలి. తదుపరి ఈ తల్లిదండ్రులు వచ్చినటువంటి బంధువులు అందరూ కూడాను ఈనాడు స్వామి ప్రసాదంగా భావించి అందరూ ఇక్కడే మీరు భోంచేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని
0: ఆరంభిస్తున్నాను. ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్ ఫర్ ద యంగ్ చిల్డ్రన్ సో ఐ డు నాట్ విష్ టు కంటిన్యూ ఫర్ లాంగ్. We'll meet again today evening at 5 o'clock over here for an assembly. Today, all the brahmacharis should go and line up and sit together to have their lunch, to have their meals. So also, the parents and all the relatives who have come down should go and have their food over here. This is Swami's prasadam for you. I'm hoping that you would do it. I'm blessing you and I'm bringing this discourse to a close.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Radio Sai now brings you a musical presentation presented during the 85th birthday celebrations of our beloved Bhagwan at Prashanthi Nilayam in November 2010.
2: Akhilanda Koti Brahmanda Nayakulu Sarvantaryami Sarva Bhutantaratma దివ్య ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయీశ్వరుల దివ్య చరణారవిందములకు విశ్వ మానవాళి తరఫున ఈనాడు ఇక్కడ సమావేశమైన అశేష భక్తజన సందోహం తరఫున అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాము. స్వామి శ్రీ సత్యసాయి అవతార యశో వైభవాన్ని మరోమారు దశ దిశలా మారుమ్రోగిస్తున్న చారిత్రాత్మకమైన పరమ పావనమైన అత్యద్భుతమైన తమ 85వ జన్మదినోత్సవ వేడుకలలో ఉడుతా భక్తిగా పాలు పంచుకునే మహద్భాగ్యాన్ని మీ పిల్లలమైన మాకు ఎంతో దయతో ప్రసాదించినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతా సుమాంజలి సమర్పిస్తున్నాము. అందుకోండి స్వామి.
3: అలనాడు త్రేతాయుగంలో లవకుశులు శ్రీరామచంద్రుని దివ్య సమక్షంలో రామకథను గానం చేసి తరించినట్లుగా ఈనాడు మా ఆత్మారాముడైన శ్రీ సాయిరాముని దివ్య సమక్షంలో భక్త కోటిని మురిపించి మైమరపించే విధంగా మీ దివ్య అవతార యశో వైభవాన్ని గానం చేసి తరించాలని మేము ఉవ్విళ్ళూరుతున్నాము స్వామి. స్వామి, ఈ కార్యక్రమంలోని ప్రతి గీతము శ్రీ సత్యసాయి దివ్య ప్రేమతత్వాన్ని కీర్తిస్తూ సకల మానవాళికి తమ దివ్య ప్రేమను స్వామి ఏ రీతిగా ప్రవహింపజేస్తున్నారో తెలియజేస్తుంది. కనుక ఈ గానలహరిని ప్రేమ ప్రవాహం అని పిలుస్తున్నాము. ఈ కార్యక్రమంలోని మరొక విశిష్టత ఏమిటంటే ఈ గీతాలలో వర్ణింపబడే మరువలేని మరపురాని అద్భుత ఘట్టాలు స్వామి అవతార వైభవాన్ని ప్రతిబింబించే విధంగా స్టేడియంలో నలుమూలలా ఏర్పాటు చేసిన తెరలపై దృశ్య శ్రవణ రూపంలో కనుల విందుగా ప్రదర్శింపబడతాయి. ముందుగా సాయి భగవానుని దివ్య ప్రేమ ప్రవాహంలో ఓలలాడుతూ విశ్వ మానవాళి ఏ విధంగా స్ఫూర్తి నొందుతున్నది వివరించే గీతం.
4: మోస్ట్ బిలావెడ్ భగవాన్, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్, రెస్పెక్టెడ్ ఎల్డర్స్ అండ్ డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, a cordial welcome to all of you gathered in the Hillview Stadium here, now transformed into a wonderland of light and color. To the last event in the current historic and most memorable birthday celebrations, this program would be presented by Swami's boys, and this being the year of love, the program too would be in celebration of Bhagwan's infinite love. Many of you may recall that on several occasions in the past, Swami would ask his students to play the roles of Lord Rama's twin sons, Lava and Kusha, and sing the story of Rama. Today, the boys would be doing something similar, with, however, two important differences. Firstly, they would be singing about Sai Rama instead of Sri Rama. And secondly, as they sing, matching visuals would appear on the giant screens placed around the stadium. I might add that all songs except the last one are being presented before the public for the first time. since the brochures that have been distributed contain all the details, I think it is best to get the program underway with the opening song, which has the same name as the program itself, that is, Prema Pravaham. Over to the music boys with the first song, Jagati Ki Sandeshamai.

0: స్వామి దివ్య అవతార కార్యక్రమంలో వేదోద్ధరణ విద్వత్ పోషణ అత్యంత ప్రధానమైనవని తెలిపే పాటను ఇప్పుడు సమర్పిస్తున్నాము స్వామి.
1: ఆఫ్టర్ ద ఇంట్రొడక్టరీ సాంగ్ ద సింగర్స్ వుడ్ ఫ్రమ్ నౌ ఆన్ ఫోకస్ ఆన్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ స్వామీస్ లవ్. ది వేదాస్ రిప్రజెంట్ వన్ ఆఫ్ ద మెనీ గిఫ్ట్స్ given by God to man as a symbol of his love for his children. However, thanks to the forces of negativity, the Vedas often face the danger of being lost forever. No wonder then that every avatar plays the role of the protector of the Vedas. Calling attention to that, this song specifically highlights role played by Sai as the protector and sustainer of the Vedas. Let us now listen to the next song, Sai Premaye Vedasaram.

0: లౌకిక విద్యను ఆధ్యాత్మికతను ఏకం చేసి విద్యార్థులను ఆదర్శప్రాయులుగా భగవాన్ తీర్చిదిద్దుతున్న వైనం ఇప్పుడు పాడబోయే పాటలో వివరింపబడింది స్వామి.
1: We are also used to thinking that God comes mainly to protect good people and destroy evil doers. That we often forget that the avatar eradicates evil mainly through benign guidance and enlightenment. Calling attention to that fact, this song hails Swami as the teacher of the universe or Sadguru, the term used in the scriptures to refer to God in this role. Over to the next song, Guru Brahma Nive, Paramajyoti Nive.

0: అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన అత్యాధునిక వైద్య సదుపాయం, అతి సామాన్యునికి సహితం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన శ్రీ సత్యసాయి మహోన్నత వైద్యాలయాల అవిరళ సేవను గురించి వర్ణించే గీతాన్ని ఇప్పుడు వినిపిస్తాము స్వామి.
1: పీపుల్ టాక్ ఆఫ్ గ్రేట్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లైక్ ది తాజ్ మహల్ ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, ది తాజ్ ఇస్ ఇండీడ్ ఎ మాన్యుమెంట్ ఆఫ్ బ్యూటీ, అండ్ యెట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ అ టూంబ్. లిసన్ నౌ టు ది బాయ్స్ సింగింగ్ అబౌట్ అ వండర్ వేర్ పీపుల్ కమ్ బ్యాక్ అలైవ్ అండ్ కంప్లీట్లీ క్యూర్డ్ ఆఫ్ ఆఫ్ డెత్ థ్రెటనింగ్ ఎయిల్మెంట్స్. అప్రోప్రియేట్లీ దిస్ సాంగ్ ఇస్ ఎంటైటిల్డ్ దయా సాగరా, మీనింగ్ ది ఓషన్ ఆఫ్ లవ్. యాజ్ యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ గెస్డ్, దిస్ సాంగ్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ వీ కాల్ హాస్పిటల్స్, బట్ ఇన్ ట్రూత్ ఆర్ స్వామీస్ టెంపుల్స్ ఆఫ్ హీలింగ్. ద నెక్స్ట్ సాంగ్ ఇన్ ద సీక్వెన్స్ బీయింగ్ ఉపశమన మొసగేవు.

నిర్మించిన, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎండి ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయడం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకుందాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశం ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది, అందరూ క్షేమంగా ఉన్నారు.

0: కుల మత జాతి భేదాలకతీతంగా విశ్వ మానవాళి స్వామి చింతకు చేరుకుని సాయి బాటలో పయనిస్తూ సాయి ప్రేమలో ఓలలాడుతున్న మహత్తర సన్నివేశం యొక్క వర్ణనతో కూడిన ఈ గీతాన్ని ఇప్పుడు సమర్పిస్తాము స్వామి.
1: నెవర్ బిఫోర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ హ్యాస్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ బీన్ యూనివర్సలీ రికగ్నైజ్డ్ ఈవెన్ వైల్ ద అవతార్ వాక్డ్ ఆన్ ఎర్త్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద శ్రీ సత్య సాయి అవతార్. టు పుట్ ఇట్ డిఫరెంట్లీ, Not only have Sai's influence and message reached all corners of the world, but equally, the world is constantly converging on Sai from all directions. As the late Howard Muffett aptly put it, this is where the road ends. This song, which is also the last in the main sequence of songs, celebrates the glory of the avatar. Adugu adugu, Sai Ram ani piliche.

0: You were listening to a musical presentation presented during the 85th birthday celebrations of our beloved Bhagwan at Prashanthi Nilayam in November 2010.
1: This is Radio Sai Global Harmony coming to you via the WorldSpace Digital Broadcasting Service and bringing you the love and the message of Bhagwan Sri Sathya Sai Baba.
2: Many distinguished artists and musicians have received the blessing of performing before Bhagwan Baba. Radio Sai now presents excerpts from a concert performed in the Divine Presence.
3: Now we have Maestro Dr. Ghazal Srinivas from Hyderabad paying his homage to our beloved Bhagwan.
4: Swami, చాలా ఏళ్లుగా నేను ఈ పత్తికొచ్చానే, అక్కడ నువ్వు పెట్టిన ప్రసాదం బువ్వ తిన్నానే. మరి చాలా ఏళ్లుగా నిన్ను నా ఇంటికి రమ్మనిమని పిలుస్తున్నానే. ఒక్కసారి నువ్వు రావచ్చుగా స్వామి, మా ఇంట్లో నీ పెట్టే ఇంత బువ్వ తినచ్చుగా సాయి.

فبتوا وإني